0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల

30వ తేదీ ఆదివారం, 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 56 నిమిషాల 56 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం శ్రీమతి చెళ్లపిళ్ల శ్యామల గారి సాహిత్యంతో పలకరించి చూడు. బృందగానం సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: భక్తి రంజని విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు చింతన కార్యక్రమంలో బైబుల్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత రెవరెంట్ డాక్టర్ ఉరుం ఇజ్రాయెల్ రాజుగారు.
2: మానవ విలువలు. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అంటే, ప్రముఖ ఆధ్యాత్మిక యోగా గురువు స్వామి శివానంద్ మానవుడు కోరికల పుట్ట అన్నాడు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండలేని మనిషి ప్రపంచం మొత్తం ఇచ్చినా ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. కోరికలు తెరకపోతే ఆక్రోశం ఆవేశం వస్తుంది. ఒక దేశం సమైక్యంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశానికి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ఆ ప్రజలకు మెరుగైన జీవన విధానం, దీనికి మించి దానిలోని ప్రజలకు ఉన్నతమైన మనసులు కలిగి ఉండాలని మన మాజీ రాష్ట్రపతి ఏబి అబ్దుల్ కలాం గారు అనేవారు. విద్య లేనివాడు వింత పశువు అయితే విలువలు లేనివాడు వెరైటీ పశువు అనవచ్చు. మనిషి ఆకాశంలో పక్షిలాగా నీటిలో చేపలా ఎదగలుగుతున్నాడు, కానీ భూమి మీద మనిషిలా ప్రవర్తించట్లేదు. వావి వరసలు లేకుండా నీతి నియమాలు తప్పి సంపాదన సంతృప్తి కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతున్నాడు. రోజురోజుకి మనిషికి స్వార్థం పెరిగిపోతుంది. తనది కాని దేశంలో తన ఎరుగని కుష్ఠరోగుల కురుపులను శుభ్రం చేసి కట్లు కట్టి హెచ్ఐవి రోగులకు నివాసాన్ని ఉపశమనాన్ని కల్పించి గుడ్డి వాళ్లకు నిరాశ్రయం, వృద్ధులకు త్రాగుబోతులకు పేదలకు వరదల్లో కరువుల్లో నిరాశులైన వారికి ప్రేమని ఆదరణని పంచిన మదర్ తెరిసా 1997 సెప్టెంబర్

0: ఐదున మరణించినప్పుడు తన జీవితాన్ని సమాజ సేవకు సమర్పించిన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఒక సామాన్య స్త్రీ ప్రపంచంపై ఇంత అసాధారణ ప్రభావాన్ని ఎలా చూపగలిగింది? యేసుక్రీస్తు ఆయన పిలుపును బట్టి నేను క్రీస్తుకు చెందిన దానిని, ఆయన నన్ను పిలిచాడు అన్న బలమైన ఒప్పుదల ఆమెను నడిపించింది. మన నైతిక విలువల్ని రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు ఎంతగానో దిగజారుస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారి ప్రభావం సమాజంపై పడకుండా అడ్డుకునే సామర్థ్యం మనకి లేదు. ఈ డిజిటల్ ప్రపంచంలో నేటి మనుషుల్లో సాంకేతిక పెరిగినా ఎవరికి వారు విలువలు లేకుండా వారు జీవిస్తున్నారు. సమాజంలో శాంతి కన్నా దౌర్జన్యం ఎక్కువగా ఉంది. నాగరికత కన్నా అనాగరికత, న్యాయం కన్నా అన్యాయం ఎక్కువగా ఉంది. భక్తి కన్నా భక్తిహీనత, లౌకికవాదం ఎక్కువగా ఉంది. లోకం కుళ్ళిపోతున్న మాంసంలా ఉంది. దేశం క్షేమం కోరే విశ్వాసులు, ఆయన వెంబడించే శిష్యులు ఉప్పుగా ఉండాలని యేసుక్రీస్తు చెప్పడం గమనించాలి. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగు అయి ఉన్నారని మత్తయి సువార్త 5:13-14 వచనాల్లో తెలియజేయబడింది. ఉప్పుల విలువలు లేని లోకంలో నీవు నేను ఉండాలని, చీకటిలో వెలిగించే దీపంలా, సమాజంలో వెలుగునిచ్చే మంచి మార్గాన్ని చూపేవరంగా మనం ఎందుకు ఉండకూడదు? 2024 విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే AICT అనే సంస్థ అన్ని కోర్సులకు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడం జరిగింది. మానవ విలువలు సత్సంబంధాలకు నడిపిస్తాయి. సత్సంబంధాలే సంతోషాలకు కారణమవుతాయి. నిజమైన సంతోషాలకు వస్తువులు, పండగలు కారణం అవసరం లేదు. తోటివారితో, కుటుంబంతో, సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా, అవసరాలు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా నిజమైన సంతోషాన్ని అనుభవించగలం. యేసుక్రీస్తు సంబంధం ద్వారా ఆయన ఇచ్చే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక.
1: మీరు ఇంతవరకు చింతన కార్యక్రమంలో బైబుల్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత రెవరెంట్ డాక్టర్ ఉరం ఇజ్రాయెల్ రాజు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో రైతు సేవలు సూక్ష్మజీవులు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: సాధారణంగా మనము ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. అది మన ఆచారం. వాళ్ళని గౌరవిస్తాం కూడా. కానీ మనకి కనపడకుండా మనందరికీ కూడా సహాయం చేసేటువంటి కొన్ని జీవరాశులు ఉన్నాయి. కనీసం మనసులోనన్నా వాటికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏమిటవి? సరే, ప్రకృతిలో మనకు కనిపించేవి కొన్ని ఉంటే, కనపడకుండా చివరికి కళ్ళకు కూడా కనపడకుండా ఎక్కడో

నుండి మనం ఆహారం పొందటానికి సహాయం చేసేటువంటి కొన్ని సూక్ష్మజీవులు. అసలు మనం ఇంత చక్కగా బోధింటున్నామంటే దానికి కారణం కొన్ని రకాల సూక్ష్మజీవులు చేసేటువంటి జీవరసాయనక చర్యలు భూమిలో నిరంతరం సాగటమే. ఏం చేస్తాయి అసలు అవి? ఉదాహరణకి మనం అనుకుంటాం పెండేస్తాం, గెత్తం వేస్తాం, కోడి పెంటేస్తాం, లేకపోతే గొర్రె పెంటేస్తాం, మేక పెంటేస్తాం, వాటన్నిటి నుంచి కూడా మొక్కలు బలం తీసుకొని మనకి ఫలసాయం ఇస్తున్నాయి అనుకుంటాం. మనం వేసినటువంటి గెత్తాన్ని సరాసరి మొక్కలు ఆహారంలా తీసుకోలేవు, అదే సరాసరి దాంట్లోంచి బలాన్ని గుంజుకోలేదు, మొక్కకి ఆ శక్తి ఉండదు, మరి ఎట్లా తీసుకుంటుంది అది? మనం వేసినటువంటి ఈ గెత్తాన్ని నేలలో ఉన్నటువంటి మన కళ్ళకు కనపడినటువంటి కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులు వాటి మీద పనిచేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? అవి కొన్ని రకాలైనటువంటి ఆమ్లం లాంటి పదార్థాలని వదులుతాయి ఈ గెత్తం మీద. అప్పుడేమవుతుంది, ఈ గెత్తం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవంలాగా తయారవుతుంది. ఆ ద్రవంలో ఉన్నటువంటి పోషకాలు మన మొక్క వేరు లాక్కోగలదు. అంతేగాని ఘనరూపంలో ఉన్నటువంటి గెత్తం నుంచి సరాసరి మన మొక్కలు ఆహారాన్ని గుంజుకోలేవు. ఆహారంలాగా మార్చాలి అంటే ఈ సూక్ష్మజీవులు అనేక రోజులు రాత్రనక పగలనక జీవరసాయనక చర్యలు చేస్తే వాటిల్లో వచ్చేటువంటి మార్పుల వలన మొక్క తీసుకునే రూపంలోకి మనం వేసినటువంటి గెత్తం మారుతుంది. అప్పుడు మాత్రమే మొక్క తీసుకోగలదు. ఇదంతా మనకు తెలుసా? మనం ఏదో గెత్తం వేస్తున్నాం భూమిలో, అదేదో బలం తీసుకుంటుంది, మనకి పండ్లు వస్తున్నాయి, గింజలు వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ మనం చేసేటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావం వల్ల ఈ నేలలో కొన్ని రకాల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా రసాయనిక ఎరువు మందులు ఇబ్బడి ముబ్బడిగా విపరీతంగా వేస్తున్నాం. అప్పుడు నేల గుణం మారిపోతుంది. అంతేకాదు, లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు బతకటానికి అనువైనటువంటి వాతావరణం కూడా లేకుండా పోతుంది. అవి ఎట్లా ఉంటే బతుకుతాయి? నేల లోపల తడుండాల, నేల లోపల వాటికి కావాల్సినటువంటి ఆహారం కాస్త కొస్తో దొరుకుతుండాల. అప్పుడు అవి తడి తీసుకొని అలాగే వాటి జీవరసాయన చర్యలు చేసుకొని ఆ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటూ వాటికి ఆహారంతో పాటుగా మన మొక్కలకు కావాల్సినటువంటి ద్రావణంలాని లేకపోతే ఆహారం కానీ తయారైద్దాం. ఆ తయారైన ఆహారాన్ని అప్పుడు మొక్క తీసుకుంటుంది. మరి మనం సేంద్రీయ ఎరువులు వేస్తున్నామా గతంలో అలాగా? వెయిట్లా ఏదో ఒక రూపంలో ఏంటంటే ఇప్పుడు పశువులు ఎవరు పెంచుతున్నారు, కోళ్ళు ఎవరు పెంచుతున్నారు అంటున్నారు. సరే, పెంచుకునే వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నాం? యూరియా, డిఏపి, 319, 14, 34 ఇలా వరుసబెట్టి ఎరువులు వేసుకుంటా పోతా ఉన్నాం. వేసుకుంటే వేసుకున్నారు, కానీ నేలకు అవసరమైనటువంటి సేంద్రీయ పదార్థాన్ని మనం అందించకపోవటం వల్ల నేలలో ఈ విధంగా మనకు సహాయం చేసేటువంటి లక్షల కోట్ల సూక్ష్మజీవులు మనుగడ లేకుండా పోతున్నాయి. మరి తర్వాత ఏమవుతుంది? మనం ఎరువు వేసినా కూడా ఉపయోగం ఉండదు. వేసినటువంటి సేంద్రీయ పదార్థం మళ్ళీ కుళ్ళాలి కదా, కుళ్ళి తర్వాత దాంట్లోంచి ఆహారం బయటికి రావాలి కదా, అప్పుడే కదా మొక్క పీల్చుకోగలిగేది. ఆ చర్యలన్నీ జరగవు. అప్పుడు మనకు పంట దిగుబడులు ఎలా వస్తాయి? ఇది మనకి అర్థమైతే సేంద్రీయ పదార్థం ఎందుకు వేయాలి అనేది అర్థమైంది. ఒక్కొక్కసారి సేంద్రీయ పదార్థం దొరకట్లేదు కదా, పశువులు ఎవరు పెంచట్లేదు కదా అంటారు. నిజమే, ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఏం చేయొచ్చు? మనము పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసి వాటినే మళ్ళీ భూమిలో తొక్కేస్తే వాటికి ఆహారం దొరుకుతుంది సూక్ష్మజీవులకి, అలాగే మన మొక్కలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా సిద్ధమవుతాయి. ఏదన్నా తక్కువైంది అనుకున్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులు వేసుకుంటే తక్కువైంది, వాటి ద్వారా కొంత మొక్క తీసుకోవడానికి వీలవుతుంది. అంతేగాని పూర్తిగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడతా నేను, నాకు దిగుబడులు రావాలి, ఈ సంవత్సరమే కాదు ప్రతి ఏడాది రావాలి, దశాబ్దాలు దశాబ్దాలు రావాలి, శతాబ్దాలు శతాబ్దాలు రావాలంటే ఎంతకాలం వస్తుంది అట్లా? కాబట్టి సూక్ష్మజీవుల్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఈ మధ్యకాలంలో మనకి నేలలో సూక్ష్మజీవులు తగ్గిపోతున్నాయి, మరి పోషకాలు సరిగ్గా అందటం లేదని చెప్పేసి జీవనెరువుల రూపంలో రకరకాల సూక్ష్మజీవుల సముదాయాల్ని పొడి రూపంలో కానీ లేకపోతే ద్రావకం రూపంలో కానీ మనకు అందిస్తున్నారు. వాటినన్నా తీసుకెళ్ళి విత్తన శుద్ధి చేసుకొనో లేకపోతే పశువుల పెండలో కలుపుకొనో
భూమిలో కలుపుకో

0: మళ్ళీ వాటి సంఖ్య పెంచుకుంటే మళ్ళీ మన పంటకు కావాల్సినటువంటి ఆహారం సిద్ధమైంది. ఉదాహరణకి ఫాస్ఫో బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ అనే పోషకాన్ని అవి కరిగించి నేల కతుక్కున్నటువంటి వాటిని తిరిగి మళ్ళీ పంట తీసుకునేలాగా మారుస్తుంది. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలా అనేక వేల లక్షల సూక్ష్మజీవులు పనులు చేస్తూ ఉంటాయి. వాటి సహాయ సహకారాలు మనం పొందాలి అంటే, ఈ వ్యవసాయం సజావుగా సాగాలి అంటే, మనం భువ పొట్ట నిండా తినాలి అంటే, మనం మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అవి బ్రతకటానికి అనువైనటువంటి వాతావరణాన్ని నేలలో మనం కల్పించాలి. అది మన బాధ్యత.
1: మీరింతవరకు రైతు సేవలో సూక్ష్మజీవులు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. ఉత్తర ఆంధ్ర తీరం మరియు యానాం తీరం పరిసర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిక. అలాగే ఈరోజు సాయంత్రం 7:15 యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రాయోజిత కార్యక్రమం ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో మన ఇంటి తోట ఏడాది పొడవునా కూరగాయల కోట అనే అంశంపై విశాఖపట్నం ఉద్యాన అధికారి శ్రీమతి భానుపుష్ప లీలావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. పొలం పనులు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ

0: ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఈ ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకొని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకో దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాలువ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అనే పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు.

0: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఆయన ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य उज्बेकिस्तान देशस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यनेन सह द्वैपाक्षिकं वार्तालापं करिष्यति. उभौ नेतारौ राष्ट्रपति प्रासादे व्यापार निवेशः, रक्षा, डिजिटल संपर्कः, ऊर्जा, शिक्षा, जनानां संबंधादिषु क्षेत्रेषु सहकारस्य समीक्षां करिष्यतः. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी सर्वप्रथमं उज्बेकिस्तान देशस्य योग संघेन आयोजिते योग कार्यक्रमे भागं ग्रहीष्यति. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. बुधवासरे आगतायाः आकस्मिक जलाप्लावन दुर्घटनायाः अनन्तरं नेपालदेशे अद्य पर्यन्तं 80%-100% यावत् भारतीयाः नागरिकाः रक्षिताः इति विदेशमन्त्रालयः अवदत्. सामाजिकान्तर्जालीये पटले विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पूर्वं सम्पर्करहितैः प्रायः 50 भारतीयैः सह पुनः सम्पर्कः स्थापितः. मन्त्रालयः अवदत् यत् 75-200 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः इति कथ्यते. भारतीयमूलस्य प्रायः 28-100 यावत् जनाः अपि लुप्ताः सन्ति. स्थानीयप्रशासनस्य अनुसारं गतदिनेषु चीनदेशात् 98-500 यावत्

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఈ మాసపు పాటలో చిన్ననాటి స్నేహితులం వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమం వింటారు. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, విని వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. నిర్వహణ శ్రీ విఆర్ చంద్రశేఖర్, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 కర్ణాటక సంగీతం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

9:35 పాటల పల్లకీ కార్యక్రమం వింటారు. 10:00 వార్తావాహిని వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 10:15 పాటల పల్లకీ మళ్లీ కొనసాగింపబడుతుంది. 10:30 ఆప్కీ మన్ పసంద్ వింటారు. 10:55 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట విని వెంటనే హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

అలాగే ఈ తెలుగు అనువాదం మనసులో మాట రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. 12 గంటలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 శ్రీమతి వడ్లమాని సౌమ్య శిరీష గారి గళంలో భక్తి సంగీతం వింటారు వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:33 మహిళావాణి కార్యక్రమం వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, వెనువెంటనే హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వాతావరణ సమాచారం వింటారు. 2:31 భారభారతి బాలల కార్యక్రమం వింటారు.

3 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో నాటిక వింటారు. 4 గంటలకు సరదాగా కాసేపు కార్యక్రమం వింటారు. 5 గంటలకు యువవాణి కార్యక్రమం వింటారు. 5:30 మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. 6 గంటలకు వాతావరణ సమాచారం వింటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 మిక్స్డ్ మస్తీ కార్యక్రమం వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రాయోజిత కార్యక్రమం ఫార్మ్ టు సిటీలో మన ఇంటి తోట ఏడాది పొడవునా కూరగాయల కోట అనే అంశంపై విశాఖపట్నం ఉద్యాన అధికారి శ్రీమతి భాను పుష్ప లీలావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 7:45 రేడియో సెట్లో మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ను దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వినవచ్చు. ఈ మ్యాచ్కు సంబంధించిన బైలింగ్వల్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీను హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో వినవచ్చు. అలాగే యాప్లో మెలోడీ మ్యాచ్ కార్యక్రమం వింటారు. ఇవండి ఈనాటి ప్రసార విశేషాల్లో కొన్ని కార్యక్రమాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:50 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది.

నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటీ కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటీ కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు, డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని

0: ఆమె హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని తన అనుభవమంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానూ మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామసభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లలో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు ఈ మాసపు పాటలో చిన్ననాటి స్నేహితులం అనే పాట వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత.

0: మీరింతవరకు ఈ మాసపు పాటలు చిన్ననాటి స్నేహితులం అనే పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఈ చల్లని ఉదయపు వేళ మీతో కాసేపు ముచ్చటించేందుకు వస్తోంది మీ ఉదయ సమీరాలు. ఉదయ సమీరాలు కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుదాం. అంతకంటే ముందుగా చిన్న వాణిజ్య ప్రకటన.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్

పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

0: నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: ఉదయ సమీరాల్లో నేటిమాటగా తెలుగు తమిళ సినిమా నటి జమున గారి గురించి ఆవిడ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. జమున గారు 1936 ఆగస్టు 30 నిప్పాని శ్రీనివాసరావు, శ్రీమతి కౌసల్య దంపతులకు కర్ణాటకలోని హంపీలో జన్మించారు. అయితే జమున గారు అసలు పేరు జానాబైట. అనంతరం వీరి కుటుంబం వ్యాపారరీత్యా గుంటూరు జిల్లాలో దుగ్గిరాల్లో స్థిరపడింది. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్న జమున గారు స్కూల్ రోజుల్లోనే నాటకాల్లో నటించేవారు. ఆమె నటించిన మా భూమి అనే నాటకం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె 16 వయసులో పుట్టిల్లు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిస్సమ్మ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకురాగా ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించిన ఆమె దాదాపు 200 చిత్రాల్లో కనిపించారు. 1989 రాజమండ్రి నుంచి లోక్సభకు ఎన్నికై రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె 2023 జనవరి 7 కన్నుమూశారు. అలాగే ఈరోజు స్వాతంత్ర సమరయోధురాలు రచయిత్రి శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి వర్ధంతి. తెలుగునాట స్వాతంత్ర్యోద్యమంలో మహిళల పాత్రను గుర్తు చేసుకున్నప్పుడు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి పేరు తప్పకుండా ప్రస్తావించాలి. 1899 మార్చి 6 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించారు. 1921 గాంధీజీని కలిసిన తర్వాత జాతీయోద్యమ కార్యక్రమంలో మరింత చురుగ్గా పాల్గొన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖాదీ ప్రచారం, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. మహిళల అభ్యున్నతి, హరిజన సేవ, అనాథల సంక్షేమం కోసం కూడా కృషి చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూనే తన కలం ద్వారా కూడా దేశభక్తిని చాటారు. ఆమె రచించిన కవితలకు కవితా కదంబం పేరుతో సంపుటిగా ప్రచురించారు. ఇలా ఉద్యమంతోనూ, సాహిత్యంతోనూ సమాజానికి సేవ చేసిన తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు 1949 ఆగస్టు 30 కన్నుమూశారు.

0: లేఖావళి శ్రోతలకు నమస్కారం.
1: లేఖావళి శ్రోతలకు నమస్కారం.
0: స్వరాహ్వానం పలుకుతూ తొలి ఉత్తరం ఎవరు రాశారు అంటే, ఇది సత్యవాడ సోదరి మణులు రాశారు. 25వ తేదీ ఉదయం 11 గంటలకు మధురిమ కార్యక్రమం మా మనసుల్లో మాధుర్యాలు కురిపించింది. చాలా బాగుంది. నీడ అన్న విషయం మీద చెప్పడానికి ఏముంటుందిలే అనుకున్నాం, కానీ తమాషాగా ఊహకందనంత అద్భుతంగా వ్యాఖ్యానము పాటలు వచ్చాయి. మంచి మంచి పాటలు వేస్తూ అన్నిటికీ సరైన వ్యాఖ్యానం చెప్పారు. రాంభట్ల వారికి హరిచందన మందార మాలలు, ఆకాశవాణికి అభినందనలు అంటున్నారు సంతోషం. అంటే వీరే రాస్తున్నారు. ఈ నీడల వెలుగులు కార్యక్రమంతో పాటు నేటి మాట కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ మధ్య ప్రసారం చేసిన సాహిత్య కార్యక్రమాలు రక్తి గడుతున్నాయి. పుట్టపర్తి వారి గురించి, దేవులపల్లి వారి గురించి తెలుసుకుంటున్నాము. డాక్టర్ డివి సూర్యారావు గారు, విజయలక్ష్మి గారు ఎంతో చక్కగా చెప్పారు. రామ్ గోపాల్ గారి వ్యాఖ్యానం కూడా ఆకట్టుకుంది. మండపాక శారద గారి ప్రసంగం కూడా విశేషంగా ఆకర్షించింది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తూనే ఉండండి, మీకు ధన్యవాదాలు అంటున్నారు. ఇది మీనాక్షి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. 22వ తేదీ కవన విజయం కార్యక్రమం విన్నాం, చాలా బాగుంది. అయితే ఫోన్ నెంబర్లు, చిరునామా కావాలి అంటున్నారు. ఫోన్ నెంబరు కాదు కానీ మెయిల్కి కూడా మీరు పంపించవచ్చండి. చిరునామా కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమ కేరవ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం 5300003.

0: ఈ పోస్ట్ కార్డుల మీద కాగితం మీద రాసి కవర్లో పెట్టి పంపించవచ్చు. మెయిల్కి airpcvsp@gmail.com. ఇది లేఖావళికి కూడా ఇదే. ఇది మీనాక్షి శ్రీనివాస్ గారు అడిగారు ఆ ఉత్తరం.
1: అలాగే ఉదయం ఆగస్టు 25 ఉదయం భక్తిరంజన్లో భక్తి గీతాలు విన్నాం, చాలా బాగుంది. మీ కేంద్రం నుంచి ప్రసారమైన ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంతరం శ్రీ మేడ మస్తాన్ రెడ్డి గారి బంధాల పండుగ కథానిక విన్నాం, చాలా బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని రమేష్ ఆనంద్ మన్విత్ ఈ ఉత్తరం రాశారండి.
0: రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుండి రాస్తున్నారు. చాలా కార్యక్రమాలు మంచి మంచి ప్రసారం చేస్తున్నారు. 26వ తేదీ మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో మానసిక ఒత్తిడి కారణాలు నివారణ మార్గాలు డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం బాగుంది. డాక్టర్ గారు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మానసిక ఒత్తిడిని జయించడానికి. అలాగే 4 పడగల పాము కథానిక మాకు నచ్చింది. గంటేడు గవర్నర్ గారికి మా ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. తర్వాత
1: ఈ ఉత్తరం పేరూరు వెంకట సోమశేఖర్ పేరూరు భ్రమరాంబ వాట్సాప్ ద్వారా మనకి పంపించారండి. ఆగస్టు 26 బుధవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికులు మానసిక ఒత్తిడి అనే అంశంపై శ్రీ క్రాంతికర్ గారితో పరిచయ కార్యక్రమం ఎంతో బాగుంది. పరిచయకర్త బి వెంకటేశ్వర్లు గారు టెన్షన్ స్ట్రెస్ పోగొట్టుకుని కార్మికులు మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే ప్రశ్నలు అడిగి మంచి సమాధానాలు రాబట్టారు. ప్రఖ్యాత సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ కౌన్సిలింగ్ స్పెషలిస్ట్ శ్రీ క్రాంతికర్ గారు కార్మికుల్లో జరిగే సాధారణమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి నివారణ ఎన్నో చిట్కాల ద్వారా వివరంగా తెలియజేశారు. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ప్రతి రంగంలోనూ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా కర్మాగారాల్లో కార్మికులు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే ప్రమాదాలకు లోనవుతున్నారు. అటువంటి వారికి మంచి సలహాలు సూచనలు నివారణోపాయాలు అందించిన కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. క్రాంతికర్ గారికి పరిచయకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రసారం చేసిన మీకు కూడా అంటూ రాశారు.
0: చాలా బాగుంది. ఈ పేరూరు వెంకట సోమశేఖర్ భ్రమరాంబ గారు వీరే 4 పడగల పాము కార్మికుల కార్యక్రమంలో 26వ తేదీని వినిపించింది. చాలా బాగుంది. గంటేడు గవర్నర్ గారికి కృతజ్ఞతలు, మీకు కూడా అని తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత
1: అలాగే తర్వాతది ఆగస్టు 9వ తేదీన ఆదివారం నాటి నేటి మాటలో శర్మగారు రేలంగి గారి గురించి చాలా చక్కగా వివరించారు. పాతాళ భైరవిలో రేలంగి గారు అన్న మాట శర్మగారు చమత్కారంగా ఇందు నీ మీదే ఈ మాటలు విని మేము నవ్వుకొని ఆనందించాం. రేలంగి గారు మా కళ్ళ ముందే ఉన్నట్లు అనిపించింది. శర్మగారికి మా వందనాలు అంటూ తుమ్మలపల్లి వారి వీధి చెంగుల్రావు పేట కాకి అప్పారావు కాకి ఆనందలక్ష్మి ఈ ఉత్తరాన్ని వాట్సాప్ ద్వారా పంపించారండి.
0: చెంగల్రావు పేట నుండి రాశారు, వారికి ధన్యవాదాలు. మేడా మస్తాన్ రెడ్డి గారికి ప్రసారం చేసిన ఆకాశవాణికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ దుద్దుపూడి త్రినాథస్వామి గారు గాజు ఒక కొత్త దీపపాలెం అశోక్నగర్ నుంచి రాస్తున్నారు. మేడా మస్తాన్ రెడ్డి గారి కథానిక బంధాల పండుగ బాగుందని వారు మెచ్చుకుంటూ రాసిన ఉత్తరం. తర్వాతది
1: 26వ తేదీ ఆగస్టు ఉదయం ప్రసారమైన దేశభక్తి గీతం ఒక్కటే ఓ మంత్రం వందే మాత్రం శ్రీ ఉప్పాల అప్పలరాజు గారి రచన సారథ్యంలో శ్రీ కెఎస్ చంద్రశేఖర్ గారి సంగీత నిర్దేశ కదవంలో దేశభక్తి రసాత్మకంగా ఉంది అంటూ పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం చీపురుపల్లి విజయనగరం జిల్లా నుండి రాస్తున్నారండి.
0: అది ఉప్పాల అప్పలరాజు గారి రచనా సారథ్యంలో వచ్చి దేశభక్తి రస స్ఫోరకంగా ఉన్న పాట గురించి వాళ్ళు రాశారు. అలాగే 27వ తేదీ ఉదయం పొలం పనులో సస్యరక్షణ పురుగుల జీవిత చక్రం గుడ్డు దశల నివారణ గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, వారికి ధన్యవాదాలు అని మునగపాక నుంచి ఆడ నాగేశ్వరరావు గారు రాశారు. డైరెక్టర్ గారికి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ ఉదయ సమీరాల్లో నేటి మాట గురించి డాక్టర్

0: రాముడుకు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుండి రాస్తున్నారు. ఆ రోజు అంజలీదేవి గారి జయంతి సందర్భంగా పిలువకురా అలుగకురా అన్న చలనచిత్ర గీతాన్ని వేస్తూ, నేటి నీ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటామమ్మా అనడం చాలా బాగుంది. ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారి గురించి, వారి సోదరులు విజయరాఘవరావు గారి ఫ్లూట్ఫుల్తో జీవితాన్ని బ్యూటిఫుల్ చేసుకున్నారనడం ఆకాశవాణి వారికి చెల్లింది. వారికి మా ధన్యవాదాలు. ఆనందాల మరందాలను వెదజల్లుతున్న ఆకాశవాణికి, కవన విజయానికి, అందరికీ కూడా మా కృతజ్ఞతలు అంటున్నారు. ఇవి లేఖావళికి వచ్చిన స్పందనలు. మళ్ళీ లేఖావళిలో కలుసుకునే వరకు మరి స్పందనలు పంపించడానికి చిరునామా లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 5300003, వాట్సాప్ నంబర్ 7416172999, ఈమెయిల్ aarpcvsp@gmail.com. మళ్ళీ లేఖావళి కార్యక్రమంలో కలుసుకునే వరకు శ్రోతలకు నమస్కారాలతో సెలవు.
1: శ్రోతలకు నమస్కారాలతో సెలవు.
0: పుష్పాంజలి మిస్సమ్మ చిత్రం నుండి పీలీల.

నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 10:55 ప్రసారమవుతుంది. గౌరవ ప్రధాన గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట వెనువెంటనే హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అలాగే రాత్రి 8 గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి కాసేపట్లో ఢిల్లీ నుండి సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: few places with extremely heavy rainfall at one or two places. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Abhishek. Prime Minister Narendra Modi's visit to Tashkent is noticed prominently by the dailies. Modi flags shared vision in Tashkent, trade and culture to energy defense, headlines the Sunday Express. Hindustan Times quotes RSS Chief Mohan Bhagwat in New York City as saying, must respect and protect diversity. Finance Minister Nirmala Sitharaman urges global companies to build for world from India, states the Economic Times. On the flash floods in Nepal, the Asian Age headlines, Indian experts join rescue relief operations, Nepal lauds Modi, timely aid. And finally, special feeling, Harry Kane reacts after winning Germany's Footballer of the Year award, says the Sunday Statesman. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Uzbekistan's President Shavkat Mirziyoyev in Tashkent today. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Death toll from flash floods in Nepal rises to 675. Nearly 2,400 people still missing. Nepal issues fresh flood alert for Bhote Koshi River. External Affairs Ministry says 108 Indian nationals rescued so far. India sends forth relief flight carrying 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket, India to begin the T20 Asia Cup campaign against Thailand in Dubai this evening. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: మీరిప్పుడు చిత్తూరు జిల్లా సమాచార లేఖను వింటారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని జీడీ నెల్లూరు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ్ల ప్రసాదరావు ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ, యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్ప మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2

0: రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్బంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో కర్ణాటక సంగీతకం కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్. ఆకాశవాణి సమయం 8:35. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి నాగరాజు గారి వేణుగానం వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటారు. వయోలిన్ శ్రీ సూర్యదీప్తి, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. నాగరాజుగారు త్యాగరాజస్వామి కృతితో కచేరీ ఆరంభిస్తున్నారు. నీకే తెలియకపోతే ఆనందభైరవిరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వల్లీ నాయక నీవే గతి అని, షణ్ముఖ ప్రియరాగంలో ముత్తయ్య భాగవతార్ రచన, ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటున్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ విన్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందించారు.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 10:55 ప్రసారమవుతోంది. గౌరవ ప్రధాని గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట వెనువెంటనే హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అలాగే రాత్రి 8 గంటలకు గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట పునఃప్రసారమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. చక్కని సంగీతంతో హాయైన పాటలతో మీ ముందుకు వచ్చేసింది మా మీ మన పాటల పల్లకి. మరి ఈ పాటల పల్లకిలో మీరు కూడా విహరించాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, సినిమా పేరు, మీ పేరు, మీ ప్రాంతం పేరు మాకు వాట్సప్ చేసేయండి. మీరు వాట్సప్ చేయవలసిన మా నెంబర్ 6304767436. మరి ఈ పాటల పల్లకిని ఒక చక్కని పాటతో ప్రారంభించేద్దాం. అంతకంటే ముందుగా ఒక చిన్న వాణిజ్య ప్రకటన.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.

శ్రీకారం చుడుతున్నట్టు అంటూ కుదిరితే కప్పు కాఫీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక చక్కని పాటతో మన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం కదండి. అయితే ఈ సినిమాని రమణ సాల్వ దర్శకత్వంలో వరుణ్ సందేశ్, సుమా భట్టాచార్య ప్రధాన పాత్రలో రూపొందించారండి. ఈ సినిమా కూర్గ్, సకలేష్పూర్, సిమోగా వంటి రమణీయ ప్రదేశాల్లో చిత్రించారు. అయితే ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కొడుకైన యోగేశ్వర శర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని స్వరపరిచారు. ఇప్పుడు మీరు విన్న పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో ఆయన కుమారుడైన యోగేశ్వర శర్మ గారు స్వరపరిచిన పాట. అలాగే మాకోసం జై జానకి నాయక చిత్రం నుంచి నీవేలే నీవేలే అనే పాటను వినిపించండి అంటూ రమణా సీతమ్మ నాగులపల్లి నుండి కోరుతున్నారండి. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

జయజానికనాక చిత్రం నుంచి శ్వేతామోహన్ గారు పాడిన పాట విన్నారు. అయితే ఈ చిత్రం 2017లో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రేమ, కుటుంబ అనుబంధం, యాక్షన్ అంశాల కలయికగా విడుదలైంది. అలాగే మా కోసం ఇష్మార్ట్ శంకర్ నుండి ఉండిపో ఉండిపో అనే పాటను వినిపించండి అంటూ అంజలి, రోహిత్, రేయాంష్ కోరుతున్నారండి. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

0: ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడిన పాట విన్నారు కదండి. ఈ చిత్రం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2019 జూలై 18న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ఒక మంచి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. అలాగే మన కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న వాణిజ్య విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ.

0: తీసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: వెల్కమ్ బ్యాక్ టు పాటల పల్లకి. అలాగే ఈరోజు మన పాటల పల్లకిలో కలిసిందాం రా చిత్రం నుంచి మనసు మనసు అనే పాటను మా కోసం వినిపించండి అంటూ భరత్, స్వరూపరాణి, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ విశాఖపట్నం BC రోడ్ గాజువాక నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి కాసేపట్లో వార్తావాహిని వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్టపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్టపతి భవన్లో కలిశారు. ఈ సందర్బంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్టపతి పేర్కొన్నారు.
1: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ది దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్టపతి పేర్కొంటూ,
3: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
2: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूँ, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
1: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా, యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా, 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
5: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
2: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ టెలికాం రంగ పరివర్తనలో సిడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సిడాట్ సంస్థ ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సిడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
1: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటితరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
6: हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं। पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOUs साइन किए हैं अबीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे ये एक्सप्लोर कर सकते हैं।
1: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను రెండు లైన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
2: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, త్రిశూల్ 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
7: 21 भारतीय नागरिक जो फंसे हुए थे कैलाश मानसरोवर की यात्रा पे गए थे, काठमांडू पहुंचे, उस क्षेत्र से जहां पर ये हादसा हुआ, हमारे राजदूत उनसे मिले, उनका हालचाल पूछा और हमारी एम्बेसी ने उनके लिए ये ट्रैवल अरेंजमेंट बनाया, जो दिल्ली पहुंच चुके हैं. उसके अलावा आप 63 भारतीय नागरिक जो त्रिशूली हाइड्रो पावर में काम करते हैं, त्रिशूली 1, उनको भी वहां से बचाया गया है. 96 भारतीय नागरिक चीन से नेपाल की तरफ आ चुके हैं और ये सभी लोग सुरक्षित हैं.
1: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
2: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్తు ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణింగ్, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే ఈరోజు మన పాటల పల్లకిలో నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఏదో ఏదో అయిపోతోంది అనే పాటను మాకోసం వినిపించండి అంటూ మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

నువ్వు లేక నేను లేను. తరుణ్ మరియు ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఒక క్లాసిక్ తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. దీన్ని వై కాశీ విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించగా ఆర్పి పట్నాయక్ గారు సంగీతాన్ని అందించారు. కుటుంబ భావోద్వేగాలు, క్లీన్ కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీరు విన్న ఈ పాటను ఉషా పాడారు. అలాగే ఈరోజు మన పాటల పల్లకిలో అన్నయ్య చిత్రం నుంచి ఓ మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ రమణ గారు పాతకొట్టం కోటనందూరు మండలం కాకినాడ జిల్లా నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 2000 జనవరి 7 విడుదలైన బ్లాక్ బాస్టర్ కుటుంబ కథా చిత్రం. ఇందులో చిరంజీవి గారి తమ్ముళ్ళుగా రవితేజ వెంకట్ నటన, సౌందర్యతో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అలాగే మణిశర్మ దీనికి సూపర్ హిట్ మ్యూజిక్ని అందించారు. అయితే ఇప్పుడు మీరు విన్న ఈ పాటను ఉదిత్ నారాయణ, సుజాత మోహన్ గారు పాడారు. అలాగే అతిథి చిత్రం నుంచి గొనగొన అనే సాంగ్ను మా కోసం వినిపించండి అంటూ పొట్నూరు మహేష్ బాబు, పొట్నూరు అనురాధ, పొట్నూరు వెంకట రామలింగేశ్వరరావు కోరుతున్నారండి. తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఇదండి ఈనాటి పాటల పల్లకీ కార్యక్రమం. మిమ్మల్ని సంగీత తీరాలకు చేర్చి అలరించింది అని ఆశిస్తూ మళ్ళీ మరో పాటల పల్లకీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 10:55 ప్రసారమవుతుంది. గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట వెనువెంటనే హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అలాగే రాత్రి 8:00 గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట పునః ప్రసారమవుతుంది.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: आकाशवाणी के मनपसंद कार्यक्रम आपकी मनपसंद में आपका स्वागत है. आज फिर आपके साथ मैं आपकी दोस्त शिखा इस सफर में आपके साथ हूं. आने वाले कुछ पलों तक हम मिलकर कुछ खूबसूरत गीतों का आनंद लेंगे. तो आइए इस सफर की शुरुआत करते हैं. मैं आपको कुछ गानों की लिस्ट बताने जा रही हूं. आप इन गानों में से अपनी फरमाइशें भेज सकते हैं. सॉन्ग नंबर 1 दिल तो पागल है, दिल तो पागल है मूवी से. सॉन्ग नंबर 2 पहला नशा, जो जीता वही सिकंदर से. सॉन्ग नंबर 3 सूना सूना, कृष्णा कॉटेज से. सॉन्ग नंबर 4 जिंदगी के सफर में, आपकी कसम से. सॉन्ग नंबर आपका नाम एरिया, आप हमें AIR के व्हाट्सएप नंबर 6304767436 में मैसेज कर सकते हैं. तो आइए शुरू करते हैं गीतों का सुहाना सफर.

0: पहले प्यार की पहली खामोशी इस गाने में कुछ ऐसा ही बताया गया है। इस गाने की फरमाइश भेजी है मुंगापेटा से नागेश्वर मंगतराम निरीशा कार्तिक निर्मला ने, अनकापल्ली से सत्यनारायणा महेंद्र गणेश और वरलक्ष्मी ने।
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్.

0: లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: आपकी मनपसंद कार्यक्रम में फिर से आपका स्वागत है. आप गानों की फरमाइशें AIR के व्हाट्सएप नंबर 6304767436 में मैसेज कर सकते हैं. हमारे गाने हैं सुना सुना कृष्णा कॉटेज से, जिंदगी के सफर में आपकी कसम से. तो चलिए सुन लेते हैं अगला गीत.

10:54:25 మరికొద్ది క్షణాలలో భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగ వాణి మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ నుండి ఇది తెలుగు అనువాదం మనసులో మాటగా వెను వెంటనే వింటారు. ఈ మనసులో మాట పునఃప్రసారం ఈ రాత్రి 8 గంటలకు.

0: ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है। हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है। मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए। साथियों, आपके आसपास भी ऐसे अनेक लोग होंगे जो अपने छोटे छोटे प्रयासों से समाज में बड़ा बदलाव ला रहे हैं। आप उनके बारे में मन की बात के लिए जरूर लिखिए। आपका भेजा हुआ अनुभव देश के किसी कोने में किसी के लिए नई प्रेरणा बन सकता है। मुझे आपके सुझावों और अनुभवों की प्रतीक्षा है। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 1446 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं हैं, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयुलु श्री नरेंद्र मोदी गारु దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
5: సార్ సార్ నమస్కారం అండి.
4: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
5: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే

0: చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాణ్ణి. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
0: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
0: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు. మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం

0: సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని చొరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని

0: చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు

తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం
వేసాలో జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పూలు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం
స్వయం సమృద్ధి మార్గాన్ని సగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా

0: చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: A powerful slogan for a drug-free India and young musicians to create songs that convey the message of a drug-free life. He said the country has no shortage of excellent content creators. Mr. Modi urged them to create content in various languages to help society in this endeavor. He said they can use their creativity as a medium for social change. The Prime Minister said lakhs of women are gaining new strength through the PM Swanidhi Yojana. He said this aspect of women empowerment is not discussed as much as it should be. Mr. Modi said women account for approximately 46% of the beneficiaries of the PM Swanidhi Yojana.
3: PM Swanidhi Yojana ki labharthiyon mein kareeb 46% mahilaen hain. यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है. बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
2: Prime Minister Narendra Modi is holding bilateral talks with President of Uzbekistan Shavkat Mirziyoyev in Tashkent today. The two leaders are reviewing cooperation in trade and investment, defense, digital connectivity, energy, education and people-to-people domains at the Presidential Palace. MOUs in this regard are expected to be signed today. Today, Prime Minister Narendra Modi first attended a yoga program organized by the Yoga Federation of Uzbekistan, and later he reached to the palace of Uzbekistan President Shavkat Mirziyoyev, where he was given a ceremonial welcome, and now both the leaders are participating in the bilateral talks. The death toll from the flash floods in central Nepal has risen to 734 today, with more bodies being recovered. Nearly 2,500 people are still missing following the disaster. Bodies have been recovered from all 8 affected districts as rescuers race against time to search for those missing and rescue those stranded on the 5th day since the disaster. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said 108 Indian nationals have been rescued so far in Nepal following flash flood tragedy. In a social media post, Mr. Jaiswal said the contact was re-established with around 50 Indian nationals who were earlier uncontactable. The External Affairs Ministry said that 275 Indian nationals are reportedly missing and around 128 people of Indian origin holding other nationalities also remain missing. India is continuously supporting the relief and rescue operation in flash flood hit Nepal. In women's cricket, India will begin their T20 Asia Cup campaign against Ireland today at the Dubai International Cricket Stadium. The match will start at 8:30 p.m. Indian time. Harmanpreet Kaur will lead India, while Smriti Mandhana will be the vice captain. India are the most successful team in the competition's history, winning 3 of the 5 editions. And that is the end of this news bulletin.

0: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
1: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
0: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
1: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే ఆటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలి అని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్, కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొద్దిగా డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొద్దిగా సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ కూర్గ్ ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలను నమ్మలేక కొద్దిగా తీసుకోవాలనో వద్దో తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఏహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఏహెచ్ఆర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి, అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
0: కూర్గ్
1: కూర్గ్ ప్రాంతం మడికేరిలో దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేదంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాను, ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు. ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
0: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
1: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి, కానీ అంతంత మటుకు ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేమని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకు చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అవకాడో ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అని తీసుకుంటూ వచ్చాం సార్. అవకాడో రాదు అని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని అన్నారు. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
0: మీరు అన్నట్టు అందరూ నిరాశ పరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 రూపీస్
0: పర్ కేజీ.
1: ఓకే, బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
0: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 లక్షలు వేసుకోవచ్చా?
1: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 టన్స్ వచ్చిందంటే రాబో ఇంకా 20 ఇయర్ దీని లైఫ్ సార్. ఎటువంటి సమస్య లేదు సార్, ఆదాయం పరంగా సమస్య లేదు. కానీ ఇయర్లీ 1 క్రాప్ మాత్రమే, టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాశం నంబర్ 1 సార్.
0: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా కానీ యూత్ కానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే నంబర్ 1 మార్కెట్ చేసుకోగలం. ఏదైనా కానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
0: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి, ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకొని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణా వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బల, నడుగులో తామరా, బుర్రద పుల్ల.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు FM రెయిన్బో సాగరిక. ఇదొక అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఒక చక్కని పాట, అంతకంటే ముందుగా ఒక చిన్న వాణిజ్య విరామం.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కె సాత్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: జియో అచ్యుతానంద చిత్రం నుంచి కళ్యాణ్ కోడూరు స్మిత పాడిన పాట విన్నారు కదండి. అలాగే ఇప్పుడు జైలోకుస చిత్రం నుంచి ట్రింగ్ ట్రింగ్ అంటూ జాస్ ప్రిజ్ జాస్ రెనీనా రెడ్డి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను

0: పొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మీర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై, కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ సక్తే హై జిన్మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజన करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: ఆపకు ఈ జానకర్ గర్వ హోగా కి భారత్ ఐసే సపనే దేఖనే వాలి దునియా కి హజారో బేటియో కో ఏక్ సాథ్ జోడ్ రహా హై. ఇస్ ప్రయాస్ కా నామ్ హై మిషన్ శక్తి సెట్. ఇస్కే మాధ్యమ్ సే 108 దేశో కి 12,000 ఛాత్రాఓ కో సాటిలైట్ టెక్నాలజీ సిఖనే ఆర్ ఇన్నోవేషన్ కే క్షేత్ర మే ఆగే బడ్నే కా అవసర్ మిల్ రహా హై.
0: పండుగలు వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయనన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్ పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్ పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూడలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పర్యటన కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అత్యుత్తమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. T20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734కి పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు శ్రీమతి వడ్లమాని సౌమ్య శిరీష గారి గళంలో భక్తి సంగీతం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా శ్రీకృష్ణాయనం, మిశ్ర శంకరాభరణం, ఆదితాళం శ్రీ కైవార అమరనారాయణ స్వామి రచన.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు నాపాలి శ్రీరామ శంకరాభరణ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు బృహిముకుందేతి కురంజిరాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి రచన వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా భీమిలి కబాడి జట్టు సినిమా నుంచి కార్తీక్ చిన్మయ్య పాడిన ఈ పాట మీకోసం వచ్చేస్తోంది. విని ఆనందించండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు ఇట్ల శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి హ్యాపీ డే అంటూ చక్రీ పాడిన పాట వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు కేరింత చిత్రం నుంచి మిల మిల మిల మిల అంటూ కార్తీక్ పాడిన పాట వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఇప్పుడు ఎవ్వరి నువ్వు అంటూ హరీష్ రాఘవేంద్ర గారు పాడిన పాట వింటారు, రాజుబాయి చిత్రం నుంచి.
2: I think I'm in love with you. Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 1:20 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమైన

0: ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్దతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: वरदराज जी का उदाहरण है. वे कई वर्षों से अपने खेत में टमाटर और केले की खेती कर रहे थे. एक दिन उन्होंने अपने दोस्तों के फार्म में एवोकाडो की फसल देखी. इसके बाद उन्होंने यूट्यूब से इस पर जानकारी जुटाई. अब तक वे करीब 4 टन एवोकाडो का उत्पादन कर चुके हैं. आज वे सीधे स्थानीय दुकानों को इसकी सप्लाई कर रहे हैं. नई फसल, वैज्ञानिक सलाह और सीधी मार्केटिंग से उनके छोटे से फार्म की कमाई पूरी तरह बदल गई है.
0: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं? कि हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो? क्या स्टूडेंट्स और थिएटर ग्रुप दिल को छू लेने वाले शॉर्ट प्लेज लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो? हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है. मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाए जिससे इस दिशा में समाज को मदद मिले.
0: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: लेकिन अब ऐसी लाखों माताओं बहनों को पीएम स्वनिधि योजना से नई ताकत मिल रही. महिला सशक्तिकरण के इस पहलू की उतनी चर्चा नहीं होती जितनी होनी चाहिए. पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. मैं रेहड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं.
0: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే హై. ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారిగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊం. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఎక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో. భారత్ కే ఆత్మ నిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజో పర్ గర్వ కర్నే సే హీ ప్రశస్త హోగా ఇస్ సందేశ్ కో జ్యాదా సే జ్యాదా లోగో తక్ పహుంచానా భీ హమారీ జిమ్మేదారీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ ఒకటిని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 చికిత్సలు నిర్వహించగా మిగిలినవి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంతో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొందరు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. జాతీయ చిన్నతరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్నతరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్నతరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: మనోబలం కథానిక వింటారు. కథనం శ్రీమతి డి ప్రవీణ.
1: మనోబలం కథానిక. సావిత్రికి 32 ఏళ్ళు. చూడచక్కని రూపం, చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువ రంగు, నిండైన రూపం, నునుపైన చెక్కుళ్ళు, ఉంగరాల జుట్టు, నేరేడపల్లెలాంటి కళ్ళు. కాని కళ్ళలోని బాధ, బాధతో కళ్ళు ఎరుపెక్కాయి, ఏడుస్తుంది. రాత్రి 2 అయింది సమయం. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి, ముక్కు ఎర్రబడిపోయింది. ఎందుకు బ్రతకాలి? ఒంటరిగా ఇంతమందితో మాటలు పడడానిక నేను బ్రతుకుతుంది అనుకుంది. ఏదైతే అది జరుగుతుందని వంటగదిలోకి వెళ్ళింది. అటకమీద కూరగాయలకు చల్లడానికి తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసుకుంది, మూత విప్పింది. ఇంతలో పడకగదిలోంచి అమ్మా అన్న పిలుపు. చిన్న కొడుకు శ్రీను నిద్దట్లోంచి లేచి అమ్మను వెతుక్కుంటున్నాడు. పురుగుల మందు డబ్బా మూత బిగించింది, మళ్లీ అటకమీద పెట్టేసింది. అమ్మో, నేను లేకపోతే నా కొడుకులను ఎవరు చూస్తారు? నిజంగా అన్నా చూస్తాడా? చూడకపోతేనో? నేను చేయాలనుకున్నా పిచ్చి పనికి నా కొడుకులు బలి అవ్వాలా? లేదు లేదు, ఎప్పటికీ అలా జరగకూడదు. దేవుడా, ఎందుకు ఇన్ని కష్టాలు? ఒంటరిగా భరించమని ఇచ్చావు. తన భర్త సీనయ్య మీద కోపం వచ్చింది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం వరకు ఎంతో సంతోషంగా ఉన్న సావిత్రి జీవితం అంతా తారుమారయింది. సీనయ్య మంచి ఒడ్డు పొడుగు ఉన్న మనిషి. అతను తన 23 ఏళ్ల వయసులో సావిత్రిని పెండ్లాడాడు. ఒకసారి తన ఊరు పండక్కి పక్కింటి పార్వతమ్మ ఇంటికి వచ్చిన చుట్టం సావిత్రి. ఆ రోజు సావిత్రిని చూసి ఇష్టపడి అమ్మను వాళ్ళ ఇంటికి పంపించి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 5 ఏళ్లకు సీనయ్య తల్లి పాముకాటుకు చనిపోయింది. తండ్రి చిన్నప్పుడే పోయాడు. అన్నదమ్ములు పంపకాలలో సీనయ్యకు 1.5 ఎకరం వాటా వచ్చింది. 2 కొడుకులు, పెద్ద కొడుకు రాజు, చిన్న కొడుకు శ్రీను. సీనయ్య సావిత్రి కలిసి పొలం పనులు చేసుకునేవారు. సంపాదన సరిపోలేదని 2 ఆవులను అప్పు చేసుకున్నాడు. అవి నాటు ఆవులవ్వడం వలన పాలు ఎక్కువగా వచ్చేవి కావు. అయినప్పటికీ ఇంట్లో సర్దుకుపోయేవారు. సావిత్రి అంటే సీనయ్యకు మహా ఇష్టం. అందరూ సీనయ్యను చూసి, నువ్వు అదృష్టవంతుడివిరా, నీకు మంచి పెళ్ళాం దొరికింది అనేవారు. అందుకు సీనయ్య చిరునవ్వుతో సిగ్గుపడుతూ అంగీకారంగా తల మెలికలు తిప్పేవాడు. సీనయ్య వరి వేశాడు, చుట్టూ కూరగాయలు పెట్టాడు. అక్కడికి సావిత్రి తట్టలో అన్నం పెట్టుకుని వచ్చింది. సావిత్రిని చూడగానే పారపని చేస్తున్న సీనయ్య ఒక్కసారి తల పైకి ఎత్తి సూర్యుడి వైపు చూశాడు. సూర్యుడు నెత్తి నుండి పడమర ఉన్నాడు. తన నీడ పడమర నుండి కొద్దిగా తూర్పుకు జరిగింది. సావిత్రిని చూసి, అబ్బో, సానా టైమైనది కాదేటి, వచ్చేత్తా అన్నానికి అంటూ మెడలో తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ వచ్చాడు. సావిత్రి తెచ్చిన నీళ్లతో చేయి కడుక్కున్నాడు. సావిత్రి చేయి కడుక్కుంటుంటే, వద్దు, ఇయాల నేనే తినిపిస్తా అన్నాడు. సావిత్రి మురిసిపోతూ తల ఊపింది. అన్నం కలిపి తను ఒక ముద్ద పెట్టుకున్నాడు సీనయ్య. సావిత్రికి 1 ముద్ద పెట్టాడు. పిల్లలో అన్నాడు సీనయ్య. బళ్ళోకి వెళ్లారు అంది సావిత్రి. ఓహో అన్నాడు. సావిత్రిని చూస్తున్నాడు. నల్లని కళ్ళు, చక్కటి రూపం. సావిత్రి అని పిలిచాడు ప్రేమగా. చెప్పు మామా అంది. నువ్వు ఏ జమీందారుల ఇంట్లోనూ పుట్టవలసిన దానివి, నిన్ను చూస్తే అలానే ఉంటావు అన్నాడు. భర్త పొగడ్తకి సిగ్గుపడుతూ పోమావా అంటూ నవ్వుకుంది. నిన్ను బాగా చూసుకుంటా, పిల్లలకి బాగా చదివించడానికి డబ్బులు కూడబెడతా అన్నాడు. అట్టాగేగాని ముందు తిను అంది. అలా అయితే మనం సోమనాయుడు భూమి కౌలుకు తీసుకుందామా అన్నాడు. వద్దు మామా, మనం పొలం పని చేసుకుని పనిలోకి పోదాం చక్కగా, సాయంకాలానికి చేతికి డబ్బులొచ్చేస్తాయి అంది. అమ్మో, నిన్ను పనిలోకి పంపుతానా? నువ్వు అలా ఇంకోళ్ళ దానిలోని పనిచేస్తే నేను చూడలేనే. నువ్వు నా బంగారం, నా రాణి అన్నాడు ప్రేమగా. అతని ప్రేమకి పరవశమైపోయి బుగ్గలు ఎర్రబడ్డాయి. సావిత్రికి, సాల్లేమా ముందు తిను, ఆనక చూద్దాం అంది. తిన్నాడు. చింతచెట్టు నీడలో చల్లని గాలి, పక్కన సావిత్రి, ఎదురు తన పొలం. మనసు నిండుగా ఉంది సీనయ్యకు. తువ్వాల కింద పరుచుకొని పడుకుంటూ సావిత్రితో మాట్లాడుతున్నాడు. ఏమే, నువ్వు నన్ను చేసుకోపోతే ఏ పెద్దింటి సంబంధమో వస్తదేమో కదా అన్నాడు. ఊరుకోమా, ఎవరిని చేసుకున్నా ఇంత సంతోషంగా ఉంటానా అంది ఆప్యాయంగా. బంగారు భవిష్యత్తు కోసం మాట్లాడుకున్నారు ఇద్దరు. ఇలా జరిగిన 10 రోజులకి సీనయ్య చీకట్లో వస్తువు రాయిని తన్నుకున్నాడు. బొటన వెలి చితికిపోయింది. ఆ రోజు ఇంటికి రాగానే సావిత్రి పసుపు వేసి కట్టుకట్టింది. మరునాటి ఉదయానికి నొప్పి ఎక్కువైంది. ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు సీనయ్య. చికిత్స చేశాడు. 1 వారం రోజులైనా గాయం మానలేదు. డాక్టర్కి అనుమానం వచ్చింది. పట్నంకి వెళ్ళమన్నాడు. పట్నంలో పెద్ద హాస్పిటల్లోకి వెళ్లాడు సీనయ్య. అక్కడ రక్త పరీక్షలు చేయించుకుంటున్నాడు. అతనికి షుగర్ వ్యాధి అని తేలింది. చూసుకోకపోవడం వల్ల ఎక్కువైంది అన్నారు. మందులు రాశారు. మందులు జీవితాంతం వాడాలి అన్నారు. అప్పటి వరకు జ్వరం కూడా తెలియని సీనయ్య మందులు జీవితాంతం వాడాలా అనుకున్నాడు మనసులో. ఇంటికి వచ్చాడు. భార్యకి చెప్పాడు. సావిత్రి ఏడ్చింది. ధైర్యం చెప్పింది. సీనయ్య దిగాలు పడ్డాడు. ఊర్లో అందరూ పలకరించడానికి వచ్చారు. సోమేశు వచ్చాడు. అదేంటి, షుగర్ వ్యాధి నీకు రావడం? అది డబ్బున్న వాళ్ళకే వస్తుంది. జీవితాంతం మందులు వాడాలి అన్నాడు. మరొకరు వచ్చారు. అయ్యో, షుగర్ వచ్చిందా? అది కొంచెం కొంచెం శరీరాన్నంతా తినివేస్తుంది, ఒళ్ళు గుళ్ళ చేస్తుంది, ఒంట్లో అన్ని అవయవాలు తినేస్తుంది అన్నాడు. ఇలా పలకరించడానికి వచ్చిన వాళ్ళంతా ఏదో మాట్లాడాలి కనుక తలా ఒకటి మాట్లాడారు. 1 వారం రోజులైంది. గాయం తగ్గుముఖం పట్టింది. వ్యాధి గురించి తెలియనప్పుడు హాయిగా ఉన్నాడు సీనయ్య. తనకు ఆ వ్యాధి రావడం, వ్యాధి వివరాలు తలా ఒకటి చెప్పడంతో సీనయ్యలో భయం పట్టుకుంది. సీనయ్యకు కాళ్ళు చేతులు లాగేస్తున్నట్లుగా అనిపించేది. నీరసం అనిపించేది. తనకు వ్యాధి గురించి తెలియనప్పుడు, తన గురించి పట్టించుకోలేనప్పుడు ఇవేమీ తెలియలేదు. పొలానికి పురుగులు మందు కొడదాము అనుకున్నాడు. అనుకుని కొన్నాడు. మధ్యాహ్నం అయింది. పురుగుల మందు పొలానికి కొట్టాడు. ఇంకా అందులో సగం ఉంది. దానిని చూశాడు. చూస్తూనే ఉన్నాడు. మందు చేత్తో పట్టుకున్నాడు. నేను బ్రతికి ఉండడం వలన జీవితాంతం నా మందులకే డబ్బంతా ఖర్చయిపోతుంది. నా భార్యాపిల్లలకి నేనేం మిగులుస్తాను? దానికి తోడు శరీరంలో అన్ని అవయవాలు పాడైపోతాయట. దానికి ఇంకెంత ఖర్చవుతుంది? నా జబ్బుకి డబ్బు సంపాదించాలా లేదా నా కుటుంబానికి డబ్బు సంపాదించాలా అనుకున్నాడు. నేను లేకపోతే సావిత్రి వాళ్ళ అన్న చూసుకుంటాడు. పొలం ఉంది. సావిత్రి, పిల్లలు ఇబ్బంది పడకుండా బ్రతుకుతారు అనుకున్నాడు. మూత తీసి పురుగుల మందు తాగేశాడు. తనకు వచ్చింది సాధారణ రోగం అనుకోలేదు. అందరూ భయపెట్టడంతో ధైర్యం కోల్పోయాడు. పురుగుల మందు తాగుతున్నాడే కాని తన భార్య, పిల్లలు కళ్ళ ముందు మెదిలి దుఃఖం పొంగుకు వస్తుంది. అయినా తాగేశాడు. సావిత్రి అన్నం పట్టుకు వచ్చింది. చెట్టు కింద పడి ఉన్నాడు సీనయ్య. చేతిలో పురుగుల మందు, నోటి నుండి కొంచెం నొరగా. ఏమైందో అర్థం కాలేదు సావిత్రికి. పిలుస్తుంది. కూర్చొని లేపుతుంది. ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి లేపుతుంది. మందు వాసిన పొలం నుండే కాదు, సీనయ్య నోటి నుండి కూడా వస్తుంది. సావిత్రికి అర్థమైంది. తనను మోసం చేసినట్టేట ముంచేశాడని. గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల రైతులు వచ్చారు. చెట్టుకు కట్టిన ఉప్పు తీసి నీటిలో కలిపి ఆ నీరు సీనయ్య నోటిలో వేశారు. సీనయ్య పెద్ద వాంతి చేసుకున్నాడు. సీనయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి లేపారు. సైకిల్ మీద కూర్చోబెడదాం అని ప్రయత్నిస్తుండగానే ప్రాణం పోయింది సీనయ్యకు. సావిత్రి ఆశలన్నీ అడియాసలైపోయాయి. కలలన్నీ చెదిరిపోయాయి. సావిత్రిని పలకరించడానికి వచ్చిన ఊరు ఊరంతా షుగర్ వ్యాధికే చచ్చిపోవాలా? అది ఏమైనా పెద్ద క్యాన్సరా అంటూ నిన్ను నట్టేట ముంచేశాడే అమ్మా అన్నారు. దినమైంది. తరువాత అన్నయ్య తీసుకువెళ్దాం అనుకున్నాడు కాని వదిన తెగేసి చెప్పేసింది. మా వలన కాదు, నీ బ్రతుకు మీరు బ్రతకండి అని. సావిత్రికి ఏమీ తెలియదు. అప్పటి వరకు అన్నీ తన భర్తే చూసుకున్నాడు. ఇకపై తను తన పొలం పనులను చూసుకుందాము అనుకుంది. నెల తిరగకుండా ఆవు ఉదరకోస వ్యాధితో చనిపోయింది. పనిలోకి వెళదామనుకుంది. పనిలోకి వెళ్లడం ప్రారంభించింది. అప్పటి వరకు తనతో బాగా ఉన్నవారు కూడా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆడవారు సావిత్రిని చూసి, ఇది ఇంత బావుంటాది, మగోళ్ళు మనసు పాడైతే ఏం చేస్తాం అని పనిలో పెట్టుకునేవారు కాదు. సావిత్రి ఆడవారి జాకెట్లు కుట్టుకుని బ్రతుకుదామనుకుంది. కాని వచ్చిన ఆడవారు ఏదో ఒక మాట అని బాధ పెడుతూనే ఉన్నారు. ఊర్లో ఓబిలేసు సావిత్రిని లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఓబిలేసు భార్య విషయాన్ని గ్రహించింది. సావిత్రి దగ్గరికి వచ్చింది. మా సంసారాలు కొల్లగొట్టడానికే పుట్టావే, నువ్వు ముగుణ్ణి మింగేసి మా ముగుళ్ళను కొంగును కట్టేసుకుందామనుకుంటున్నావా అంటూ పెద్ద గొడవే చేసింది. సావిత్రికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. రాత్రి పిల్లలు పడుకున్నారు. చనిపోవాలి అనుకుంది. తను చనిపోతే తన కొడుకులను అన్న చూసుకుంటాడు అనుకుంది. కాని కొడుకు శ్రీను లేచేసరిగి పురుగుల మందు సీసా బిగించింది. కొడుకు పక్కన వచ్చి పడుకుంది. దేవుడా, నా పిల్లలను నన్ను రక్షించావు. నా కొడుకు రూపంలో వచ్చి నా చావును ఆపావు. లేకపోతే మా అన్న నా కొడుకులను చూసుకుంటాడు అని చచ్చిపోయేదాన్ని. కాని నా అన్న చూడకపోతే నా కొడుకుల పరిస్థితి ఏమవుతుందో అనుకుంది. ఎదిరించి నిలబడాలి. నా కొడుకులను బాగా చదివించుకోవాలి. నా భర్త చేసిన పిచ్చి పని నేను ఎప్పటికీ చేయకూడదు అనుకుంది. కళ్ళు మూసుకుంది. గాఢ నిద్రలోకి జారుకుంది.

0: బాలభారతి కార్యక్రమంలో భాగంగా చోడవరం శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: అనకాపల్లి జిల్లా చోడవరం శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం సంగీత విద్యార్థులచే కదంబ కార్యక్రమం. పాల్గొన్నవారు ఏ మేధాశ్రీ, పి లాస్యశ్రీ, కె లక్ష్మీ ఆశ్రిత, కె గణేశామృత, ఎం రమశ్రీ, కె సిరితన్వి, బి యోధా ఆదిత్య భార్గవ్, సిహెచ్ హరదీప్, జి ధ్యానేష్, ఆర్ మనస్విని, బి జోష్మిత, కె సాత్విక. ముందుగా ప్రార్థన.

0: వినాయకుని పాట చాలా బాగా పాడారు. ఇప్పుడు గణేశామృత నువ్వొక పద్యం చెప్తావా?
1: ఉప్పు కప్పు రంబు మొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ భావం. ఓ వేమనా, ఉప్పుని అగ్నిలో వేసి చూస్తే అది వెళ్ళి తిరిగి వచ్చి చురక పెడుతుంది. కర్పూరాన్ని అగ్నిలో వేసి చూస్తే తాను కరుగుతూ సువాసనిస్తూ వాతావరణంలోని కాలుష్యాన్ని కూడా నివారిస్తుంది, మంచి వెలుగునిస్తుంది. చూడడానికి ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా కర్పూరం లాంటి పుణ్యపురుషుల్ని గుర్తించాలి.
0: తరువాత లాస్యశ్రీ కూడా ఒక పద్యం చెబుతుంది.

0: భావం. అంతఃకరణ శుద్ధి లేకుండా ఆచారం పాటించడం వ్యర్థం. శుద్ధి లేని పాత్రల్లో వంట చేసుకొని తినటానికి కూడా పనికిరాదు. అలానే మనసు శుద్ధిగా లేనప్పుడు బాహ్య శుద్ధితో మాత్రమే చేసే దేవుని పూజ ఉపయోగం కానిదని అంటున్నారు వేమన.
1: ఇప్పుడు అమృత ఒక కథ చెబుతాను అంటుంది.
2: అనగనగా ఒక అడవిలో సింహం చెట్టు క్రింద పడుకుంది. ఆ దగ్గరలో ఎలుక చిందులేస్తుంది. వెంటనే సింహం తన పంజాతో పట్టుకుంది. నాకు వదిలేస్తే నీకు ఆపదలో ఆదుకుంటాను అని ప్రతిమలాడింది. నా ఘోరంత లేవు, నీవు నాకు సాయం చేస్తావా, కానీ నిన్ను వదిలేస్తాను, నిన్ను తిన్నా నా ఆకలి తీరదు, కాబట్టి పోని విడిచిపెట్టింది సింహం. మరి కొన్నాళ్ళకి వేటగాడి వలలో సింహం చిక్కుకుంది. వేటగాడు వచ్చి నన్ను చంపేస్తాడు అని సింహం భయపడుతుండగా ఆ కన్నంలోంచి ఎలుక వచ్చి వలను కొరికి వేసింది. సింహం బయటికి వచ్చి సిగ్గుపడింది. చిన్నదానివనే చిన్న చూపు చూశాను, నీ చిన్న ప్రాణమే నన్ను కాపాడింది, నా ప్రాణాన్ని రక్షించిన పరమాత్ముడివి నీవు అని కృతజ్ఞతలు తెలిపింది. నీతేమిటంటే ఎవరిలో ఏ శక్తి ఉందో తెలియదు, కాబట్టి ఎంత చిన్నవారినైనా చిన్నచూపు చూడకూడదు.
1: ఎవరినీ చిన్నచూపు చూడకూడదని మంచి నీతి కథ చెప్పింది. ఇప్పుడు మనస్విని ఒక పద్యం చెబుతుందట.
3: అందరికీ నమస్కారము, నా పేరు రెడ్డి మనస్విని, నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పాడబోయేది పద్యం అందరి

0: నురవేమా భావం పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందినట్లు, తినగ తినగ వేపాకు తీయగా ఉన్నట్లు. బాగా సాధన చెయ్యటం వలన ఎంత కష్టమైన పనులను తేలికగా చెయ్యగలుగుతామని వేమన ఈ పద్యంలో చెప్పారు. ధన్యవాదములు.
1: ఇంకా ఆశ్రిత కూడా ఒక పద్యం చెబుతుంది.
2: తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. భావం ఓ వేమనా, తల్లిదండ్రి మీద దయలేని వాడు పుట్టినా చచ్చినా ప్రయోజనం ఉండదు. పుట్టలోని చెదలు పుడతాయి చస్తాయి, అలాగే వీడు కూడా. కాబట్టి తల్లిదండ్రులపై దయ కలిగి ఉండాలి.
1: ఇప్పుడు ధ్యానేష్ ఒక పద్యం చెబుతాడు.
3: మేడి పండు చూడు మేలిమ్మయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిన బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ.
1: భావం మేడి పండు పైకి చక్కగా కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉండొచ్చు. అలాగే పిరికివాడు బింకం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది అని వేమన భావం.
4: ఇప్పుడు సిరితన్వి ఒక పద్యం చెబుతుందట.
5: గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడప బ్రోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలి నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం గడిచిపోయిన కాలం తిరిగి రాదు, కనుక పని లేకుండా ఊరికే సమయాన్ని వృధా చేయకూడదు. దీపమున్న ఎప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, కాలం విలువ తెలిసి చదువుకోవాలి.
1: ఇప్పుడు హరదీప్ ఒక పద్యం చెబుతాడు.
6: దొరలు దోచలేరు దొంగలెత్తుకు పోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర, లలిత సుగుణ జాల తెలుగు బాల, ఓ మంచి గుణాలు కలిగిన తెలుగు బాల. విద్యాధనం అనేది లోకానికి మేలు చేసే గొప్ప సంపద. అలాంటిది ఈ విద్యను రాజులు అధికారులు దోచుకోలేరు, దొంగలు దొంగలించలేరు, మరియు తోబుట్టులు వచ్చి పంచుకోలేరు.
1: ఇప్పుడు జోష్మిత నువ్వు కూడా ఒక పద్యం చెప్పాలి.
7: భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన భీతు జూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం ఓ వేమ, ఈ భూమి నాది అన్న అహంకారం ప్రదర్శిస్తే వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోనికి పోడివాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే భయపడే పిరికి వాడిని చూసి యముడు నవ్వుతాడు.
1: తరువాత సిరితన్వి కథ చెబుతుంది, విందాం.
5: ఇప్పుడు నేను చెప్పబోయే కథ నాన్న పులి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. అతనికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేది. ఒకరోజు అడవికి దగ్గరలో గొర్రెలను మేపుతూ సరదాగా గ్రామస్తులను మోసం చేయాలని అనుకున్నాడు. పులి వచ్చింది అమ్మబాబాయ్, పులి వచ్చింది అని గట్టిగా అరవసాగాడు. గ్రామస్తులు కర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ పులి లేదు. బాలుడు నవ్వుతూ మళ్లీ మిమ్మల్ని ఆట పట్టించాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే పులి వచ్చింది. అప్పుడు బాలుడు భయంతో పులి వచ్చింది నన్ను కాపాడండి అని అరవసాగాడు. కానీ గ్రామస్తులు ఇతను మళ్లీ అబద్ధం చెబుతున్నాడు అని అనుకుని ఎవ్వరూ రాలేదు. పులి గొర్రెలపై దాడి చేసింది. చివరికి బాలుడు తన తప్పును తెలుసుకుని చాలా బాధపడ్డాడు. నీతి, ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు ఒకసారి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు.
1: ఇంకా యోధా ఆదిత్యనాథ్ ఒక పద్యం వచ్చి చెబుతాడు.
8: ఐకమత్యం ఒక్కటి ఆవశ్యకం, ఎప్పుడు దాని బలిమనంత అయిన గూడు, గడ్డి వెంటి పెట్టి కట్టరా ఏనుగు, విశ్వదాభిరామ వినురవేమ. భావం ఓ వేమ, గడ్డి పలకలతో ఏనుగుని బంధించగలుగుతున్నామంటే ఐకమత్యమే కారణం.
1: తరువాత సాత్విక కూడా ఒక పద్యం చెబుతుందట.

0: విశ్వదాభిరామ వినురవేమ భావం కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక గరిటెడున్నా సరిపోతుంది.
1: రమశ్రీ చివరిగా ఒక పద్యం చెబుతుంది.

0: నురవేమ భావం గొప్పదైన గంగానది కూడా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ కూడా పెద్ద శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవానికి నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.
1: అందరూ పద్యాలు బాగా చెప్పారు. ఇప్పుడు మీరింకేదైనా చెబుతారా?
2: నేను చెప్తాను. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గురించి చెప్తాను, వినండి. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 విశాఖపట్నం జిల్లా పాండురంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగలులో. రామరాజు తండ్రి పేరు వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీల్లో ప్రావీణ్యం పొందారు. 1917 విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఈయనను భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు అనేవారు. 1922 ఆగస్ట్ 22 చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీ కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, 24వ తేదీ తూర్పుగోదావరి జిల్లా రాజవోమంగి పోలీస్ స్టేషన్పై దాడి ద్వారా భారీగా ఆయుధాలను స్వీకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడ నుండి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి 27 చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి మన అల్లూరి. 2 బ్రిటిష్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. ఈయన 1924 మే 7 శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు.
1: చాలా మంచి విషయాలు చెప్పావు లాస్య. ఇప్పుడు ఆశ్రిత చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవస్థానం విశేషాలు చెబుతుందట, విందాం.
3: అయితే మన అనకాపల్లి జిల్లాలోని మన చోడవరంలో స్వయంభూగా వెలిసిన గౌరీశ్వర దేవాలయం ఉంది. సుమారు దీనికి 800 సంవత్సరాల నుండి చరిత్ర ఉంది. స్వామి వెలిసిన చోటు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఆ నీటిలో 4 అడుగుల ఎత్తు వరకు శివలింగం ఉండేదట. అందుకు ఈ స్వామికి గంగా గౌరీశ్వరుడు అన్న పేరుతో పూజలు, అభిషేకములు జరుగుతుంటాయి. ఈ ప్రాంతవాసులు గౌరీశ్వర స్వామిని కొంగు బంగారమై కోరికలు తీరుస్తుంటారని నమ్ముతారు. చోళరాజు పరిపాలించిన కారణంగా ఈ ఊరికి చోడవరం అని పేరు వచ్చింది. వారి కాలంలో తురుష్కులు దండయాత్ర చేసి శివలింగాన్ని విచ్ఛిన్నం చేశారు. అయినా ఈ ఆలయ శివలింగానికి ప్రసిద్ధి తగ్గలేదు. చోళవంశీయులు, విజయనగరం సంస్థానం వారు, మత్స్యవంశీయులు ఈ స్వామిని కొలిచి తరించారు. 1968 వరకు శ్రీ పివిజీ మహారాజు వారి ఆధ్వర్యంలో ఆలయ పరిపాలన జరిగింది. 1974 వరకు సంస్థానం తరపున నిర్వహణ జరిగింది. 1974 నుండి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి, మహాశివరాత్రి ఉత్సవ కమిటీ, అభివృద్ధి కమిటీ, అన్నదాన కమిటీలు ఏర్పడి ఇప్పుడు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు. కళాకారులు, సినిమా యాక్టర్లు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడైతే 1 కోట్ల రూపాయలతో పుష్కరిణి కోనేరును పునరుద్ధరించి దాని గట్టుపై ప్రజల ఆరోగ్యం కొరకు వాకింగ్ ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు. కోనేరు మధ్యలో చూసేవారికి భక్తివామం ఉట్టిపడేలా 27 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహములు పెడుతున్నారు. ఇది మన ఊరి చోడవరం శివాలయం చరిత్ర.
1: చోడవరంలో ఇంత ప్రసిద్ధి ఆలయం ఉందని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ధ్యానేష్, నువ్వేమి చెప్పగలవు?
4: నేను పోతనగారు రచించిన భాగవతంలో అక్రూరస్తవం చెప్పబోతున్నాను. శ్రీమ

0: నమః. చాలా బాగా చెప్పావు. ఇదంతా చక్కగా కంఠస్థం చేయడానికి నీకెన్నాళ్ళు పట్టింది?
1: 6 రోజుల్లో కంఠస్థం చేశాను.
0: చాలా బాగుంది. ఇప్పుడు హరదీప్ కవితలు చెబుతాడట, విందాం.
2: శ్రీ కోరాడు అప్పలరాజు మాస్టర్ గారు రచించిన కవిత చదువుతున్నాను. చందమామ రావే జాబిల్లి రావే పాట ఏమైంది? అదిగో ఆ చరవాణి వలలో చిక్కుకుపోయింది. బామ్మ చెప్పే కథలో బాలమిత్ర సుధలు ఏమైపోయాయి? అదిగో ఆ యూట్యూబ్ సంఖ్యల్లో బందీ అయిపోయాయి. ఆరుబయట ఆటలు తాత పెంచిన తోటలు ఏమైపోయాయి? ఫ్రీఫైర్ పబ్జి గేముల్లో గిరికీలు కొడుతున్నాయి. రాసుకున్న రాతలు చదువుకున్న నీతులు ఏమైపోయాయి? ఫేస్బుక్ పరిచయంతో మరుగున పడిపోయాయి. ఇక ఇంతేనా? పిల్లల ప్రగతి వింతేనా? లేదు లేదు, ఇకనైనా కళ్ళు తెరిచి ఒళ్ళు విరిచి కదలవనంలో తిప్పాలి.

0: మంచి చెడులను విడమర్చి చెప్పాలి, అవునవును చెప్పాలి. మరో కవిత, తనను చేతిలో స్పర్శించినప్పుడల్లా మనసు మల్లెలా పరిమళిస్తుంది. చెంతకు చేరి కూర్చుంటే చాలు, తనువంతా నవనీతం పూసుకున్నట్లనిపిస్తుంది. జగమంతా కుటుంబానికి జవసత్వాలందిస్తూ కరువు తీర్చే ఆదరవు అవుతుంది. వెచ్చని గాలులు కాయానికి గాయం చేసినప్పుడల్లా శీతల చందనాన్ని పూసి మమతల మాధుర్యాన్ని పంచుతుంది. ప్రకృతి వేభత్సాలు పగబట్టినప్పుడల్లా చెదురును జుత్తును సరిచేసుకుని విరిగిన నడుముని ఊతమిచ్చుకుని ఉర్వికి ఊపిరి పూసే యజ్ఞములు తుది శ్వాస వరకు పోరాడుతుంది. పుట్టుకు నుండి పాడి వరకు కంటి పాపల్లే వెన్నంటే ఉంటూ కారుణ్యమూర్తి అయి కాపాడుతుంది. మూర్ఖత్వంతో తనను కూల్చినప్పుడు కుమిలి కుమిలి రోధిస్తుంది, తాను కూలిపోతున్నందుకు కాదు, అవని అగ్నిగోళం కాబోతున్నందుకు.
1: హరదీపు కవితలు బాగా చదివాడు. ఇప్పుడు జోష్మిత నీతి కథ చెబుతుందట, విందాం.
2: అనగనగా ఒకరోజు ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఉంది. తన నోటిలో ఒక మాంసం ముక్క ఉంది. అప్పుడు అది చూసిన నక్క ఆ మాంసం ముక్కని ఎలాగైనా తీసుకోవాలని ఉపాయం పన్నింది. కాకితో, కాకిగారు, మీరు ఈ పక్షులలో అందమైన పక్షి, ఒకసారి పాట పాడుతారా అని అడిగింది. అప్పుడు కాకి నక్క దుర్బుద్ధిని గ్రహించి మాంసం ముక్కను కాళ్ళ దగ్గర పెట్టి కావు కావని అరిచింది. అప్పుడు నక్క, పాట ఎలాగో పాడారు, ఈసారి పాటతో నాట్యం చేస్తారా అని అడిగింది. అప్పుడు ఆ కాకి మాంసం ముక్కను తినేసి కావు కావని ఎగిరి వెళ్ళిపోయింది. నీతి, ఎప్పుడూ మోసపోకూడదు, ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి.
1: జోష్మిత మంచి నీతి కథ చెప్పింది. తర్వాత రమశ్రీ అమ్మ మీద కవిత చెబుతుంది, విందాం.
3: అమ్మపై కవిత. నవమాసాలు నీ గర్భగుడిలో నన్ను మోసి పురుటి నొప్పులను సైతం భరించి నాకు జీవం పోసి చందమామను చూపి గోరుముద్దలు తినిపించి కమ్మని జోలపాటతో నన్ను నిద్రబుచ్చిన ఆ కమ్మని పలుకే అమ్మ. ఆ అమ్మ నాకిచ్చింది అందమైన జన్మ. చిలుక పలుకులను పలికించి పలకను నా చేతికి అందించి అక్షరాలను నా చేత దిద్దించి నాకు బంగారు భవిష్యత్తును ప్రసాదించింది. ఆ కమ్మని పలుకే అమ్మ, నాకిచ్చింది అందమైన జన్మ.
1: అమ్మ కవిత బాగా చెప్పింది రమశ్రీ. ఇప్పుడు మీరు వినబోతున్న కీర్తన త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తన, శహనరాగం ఆది.

0: మీరు ఇంతవరకు బాలభారతి కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణంలో తెలుగులో నాటకం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: సుధీర్ శ్రీ కేవీ ప్రదీప్, సౌమ్య శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, తల్లి శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, కిరణ్ శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, మామ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, పుష్పం శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. వినండి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం.
2: సౌమ్య, సౌమ్య డార్లింగ్. ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక నువ్వు వేడివేడిగా కాఫీ తెచ్చిస్తే ఎంత చక్కగా తాగి పెడతా. ఏంటి రెస్పాన్స్ లేదు? సౌమ్య, సౌమ్య అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అరే అరే, ఏమైంది సౌమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ప్లీజ్ చెప్పు, ఎందుకు
3: ఏడుస్తున్నావు? మరి నాకు
2: చెప్పు, నీకు
3: నాకు కాఫీ పెట్టడం రాదండి.
2: ఓ సింతేనా, ఎందుకా నువ్వు ఏడుస్తూ కూర్చుంది? భలేదానివే, ఏడ్చి ఏడ్చి నీ అందమైన మొహం చూడు, ఎలా అయిపోయిందో చూడు.
3: ఏమన్నా అంటారని భయం వేసి ఏడుపు వచ్చేసిందండి.
2: భయపడ్డాను నేనేమన్నా దెయ్యాన్నా పూతాన్నా? నిన్ను ప్రేమగా చూసుకునే నీ పతిదేవుండి. డోంట్ వారీ, అయినా కాఫీ పెట్టడం పెద్ద పనే. సింపుల్, ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి వేడినీళ్ళు పోసి వెయిట్ చేస్తే డికాషన్ కిందకి దిగుతుంది. ఆ తర్వాత పాలు కాసి పంచదార వేసి అందులో డికాషన్ కలిపితే కాఫీ ఫినిష్.
4: అయితే మీకు కాఫీ కలపడం బాగా వచ్చనమాట.
2: ఎందుకు రాదు?
4: మరైతే ఈ పూటకి మీరే కానిచ్చేయకూడదు.
2: అదెంత పని? 5 నిమిషాలు సెల్ ఫోన్ లో నువ్వు సూక్తులు గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూస్తూ ఉండు, నేను ఇలా వెళ్ళి అలా కాఫీతో వస్తాను.
4: థ్యాంక్స్ అండి. హలో అమ్మా, ఇప్పుడే మొదటి బాంబు పేల్చేశాను.
5: ఏంటి, ఏమన్నా ప్రమాదమా?
4: లేదే, అంతా సేఫే. పాపం ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా తనే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తుర్రమన్నాడే.
6: చేస్తాడు, పెళ్ళైన మగాడు కూరలు పీకించిన పాములాంటోడి. అదైతే బుసైనా కొడుతుంది, మగాడు నష్ట పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు.
4: ఓకే ఓకే, ఉంటానమ్మా.
6: సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి.
2: కాఫీ రెడీ.
4: థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలాంటి కాఫీ నా లైఫ్ లో తాగలేదండి.
2: అంత చండాలంగా ఉందా?
4: లేదు, సూపర్ గా ఉంది అంటున్నాను.
2: థ్యాంక్స్. ఆ కప్పిలై.
4: ఆ పని నాకు వదిలేయండి. ఏమండి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
2: ఈ రోజు టిఫిన్ దోశలా పూరీలా, ఏం తింటే బాగుంటుందా అని.
4: దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకేది తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేసేయండి.
2: నేను చేయడం ఏంటి?
4: మరి నాకు రాదుగా.
2: ఏది రాదు? దోశలు పోయటమా, పూరీలు వేయటమా?
4: రెండును.
2: ఓకే, పోనీ ఉప్మా?
4: రాదు.
2: ఏంటి, ఉప్మా చేయటం కూడా రాదా? మరి నీకు ఇంకేమొచ్చు?
4: మా అమ్మ టిఫిన్ చేసి ప్లేట్లో పెడుతుంటే తెరకాలి చేస్తుంటాను.
2: అసలు ఈ పూట వంట అయినా నువ్వు చేస్తావా చేయవా, అదేనా చెప్పు.
4: వంట నేనా?
2: అయ్యో అయ్యో అయ్యో, అలా అలా అయిపోతున్నావేంటి? అయ్యో అయ్యో. అవును, నీకు వంట రాదని తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వు అలా పడ్డావేంటి?
4: ఏమో అదంతా నాకు తెలియదు. నన్ను ఎవరన్నా వంట చేయమంటే చాలు, అప్పుడు నా కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, మైకం కమ్మిస్తుంది,
2: నాకు మండుతుంది. అదేనే, నువ్వు వంట చేయకపోతే ఆకలితో, ఆకలితో నా కడుపు మండదు.
4: అంతేగా.
2: ఇట్స్ ఓకే, కానీ నిజం చెప్పు, డ్రామాలు ఆడుతున్నావు కదూ.
4: చాలండి, నాకు డాన్స్ చేయడమే రాదు, ఇంకా డ్రామాలు ఆడటం కూడానా? నిజంగా చెప్తున్నానండి, మీ మీద ఒట్టు నాకు వంట రాదు.
2: మరి పెళ్లి చూపుల్లో నాకు తింటానికి పెట్టిన స్వీట్లు హాట్లు అన్నీ నువ్వే చేసావని చెప్పింది కదే మీ అమ్మ.
4: అవునా? ఏమోనండి నాకు తెలియదు.
2: అరే తెలియపోవడం ఏంటే, శిలా విగ్రహంలా నా ముందే కూర్చున్నావుగా.
4: అప్పుడు నేను ఖాళీగా ఎక్కడున్నాను? సెల్లో రీల్స్ చూస్తున్నానుగా. మీ మాటలేవి నేను పట్టించుకోలేదు.
2: అంటే అప్పుడు నువ్వు తలదించుకున్నది సిగ్గుతో కాదనమాట. అందము అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తోందంటే ఇక నా పంట పండినట్టే అనుకున్నాను. తను వండిన వంట తింటూ, తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటూ లైఫ్ అంతా లాగిన్ అయిపోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు. నీ పాడు సెల్లు నా జీవితాన్నే పాడు చేసింది. తేల్చేస్తాను దీని సంగతి, ఇప్పుడే తీర్చేస్తాను. ఏది నా సెల్లేది?
4: ఏంటి ఇప్పుడు ఆ సెల్లు పగలగొడతారా ఏంటి మీరు?
2: నేనెందుకు పగలగొడతాను? నాకు ఈ సంబంధం తెచ్చాడే నా ఫ్రెండ్ కిరణ్ గాడు, వాడి చెంపలు పగలగొడతాను.
4: అబ్బా పెళ్ళయ్యాక మళ్ళీ పంచాయతీ ఏంటండి, ఆపేయండి.
2: ఏ నీకు అన్నయ్య వరుస అవుతాడేనా?
4: అదేం కాదు.
2: రాస్కెల్ లిఫ్ట్ చేయట్లేదు.
4: పోన్లే వదిలేయండి.
2: ఏంటి వదిలేది, వాడు నాకు దొరకాలి కాని పచ్చడి చేసేస్తాను.
4: అదేంటి మళ్ళీ ఎవరికి?
2: ఇంకెవరికి, నా కాళ్ళు కడిగిన మీ బాబుకి. ఇప్పుడు నేను ఎలా కడిగి పారేస్తానో స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు కూడా విను. హలో మామా, నీకు అసలు బుద్ధి ఉందా ఈ వయసులో ఇలాంటి పనులేనా చేసేది?
7: బుద్ధి ఉండబట్టే కదా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని నీకిచ్చి చేశాను.
2: చేసావులే తొక్కలో పెళ్లి. నీ కూతురి వంట చేయడం రాదన్న సంగతి నాకు ముందెందుకు చెప్పలేదు?
7: నువ్వు అడగలేదుగా.
2: అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా?
7: ఉంది ఉంది, కానీ ముందే మావాడు నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు.
2: ఏమని?
7: నోరు జారావంటే 4 రోజుల పాటు పస్తు పెడతాను అంది.
2: ఓ అంటే ఇదంతా అత్త చేసిన కుట్ర అన్నమాట. అయితే ఫోన్ అత్తకి.
5: చెప్పాలుడు ఏంటి సంగతి?
2: ఏంటత్త ఇది, ఆ రోజు పెళ్లి చూపుల్లో పెట్టిన టిఫిన్లన్నీ మీ అమ్మాయే చేసిందని అబద్ధాలు చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకు అంటగడతావా?
5: అలా చెప్పకపోతే ఫలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చడానికి చెప్తారా ఎవరైనా? తల్లెప్పుడు తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు అల్లుడు.
2: ఏం సెలవిచ్చావత్త, నీలాంటి తల్లికి కూతురుగా పుట్టడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం, దాని మెళ్ళో తాళి కట్టడం నా దౌర్భాగ్యం. అవును ఇప్పుడు నా పరిస్థితి ఏంటట?
5: అది కూడా చెప్పాలా అల్లుడు? కుక్కర్లో కాసిన బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్ పోయి కూరలు తెచ్చేసుకో.
2: చెప్పలే బోడి సలహాకి థ్యాంక్స్. మీ కుటుంబం కుటుంబంతో కలిసి నా మీద కుట్ర చేశారు కదే. అమ్మో అమ్మా బాబులు ఇద్దరూ ఇద్దరే ఖతర్నాకులు.
4: అయ్యో పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటండి అది తిట్టడము?
2: లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను నిలువున మోసం చేస్తారా? పోతారే, నా ఉసురు తగిలిపోతారు.
4: 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మా వాళ్ళు ఆడింది ఒకటేగా.
2: ఆహా అయితే నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా?
4: చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బార్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పిల్లని వెతకాలంటే ఇంకెన్ని చెప్పుల జతలు తెగాలో. అది అయ్యే పని కాదు గాని నాకు ఆకలేస్తుంది, ముందు టిఫిన్ సంగతి చూడండి.
2: చూసేందుకేముంది, పోయి పార్సిల్ తీసుకురావడమే.
4: మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళితండి. అమ్మయ్యా ఇంకో పని తప్పిపోయింది, ఈయన రాగానే ఏదో ఒకటి చెప్పి వంటకు కూడా ఎవరైనా పని మనిషిని పెట్టిస్తే సరి, అప్పుడు నాకే పని ఉండదు. ఎంచక్క ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.
7: సుధీర్, రే సుధీర్.
4: అనే అనే ఆగు అక్కడే ఆగు.
7: ఏ రాకుండా టైంలో వచ్చానా ఏంటి కర్మ? అయినా కళ్ళు మూసుకునే ఉన్నానుగా. పర్లేదులే సుధీర్, రే పల్లికి సావమేరా.
4: అయ్యో అన్నయ్య ఆగమంటుంటే
7: నాకు తెలుసులే అమ్మా.
4: ఏంటి తెలుసు, ఇంకాస్త ముందుకొచ్చుంటే బొక్క బోర్ల పడేవాడి పళ్ళు రాలేవి.
7: ఓ మై గాడ్, ఎనీహో మెనీ మెనీ థ్యాంక్స్ చెల్లమ్మా.
4: ఆ దేవుడిచ్చిన కళ్ళుండగా ఇలా దేవుడు ఆడుకుంటూ రావడం ఏంటన్నయ్యా, నీకేమైనా పిచ్చా?
7: కాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీకు ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ, ఎక్కడ ఉసుకో అంటే ఉసుకో అంటున్నారు అని.
4: పో అన్నయ్యా నువ్వు మరీను. సరిగాని నీకు సంగతి చెప్పనా?
7: ఏంటది?
4: ఈరోజు నీకు 2 గండాలు తప్పిపోయాయి తెలుసా?
7: గండాలా? ఏంటవి?
4: నంబర్ వన్, నువ్వు పడబోతుండగా నేను కేకలు పెట్టి ఆపడం.
7: రెండోది,
4: సరిగ్గా మా ఆయన ఇంట్లో లేనప్పుడే నువ్వు రావడం.
7: ఉంటే ఏమయ్యేది?
4: చెంపలు పగిలేవి.
7: దేనికి?
4: నువ్వే నాకు వంటరాని విషయం దాచి తనతో పెళ్లి కుదుర్చావని తెలిసినప్పటి నుంచి మా ఆయన నీ మీద చిందులేస్తున్నాడు. కనిపిస్తే అంతు చూస్తానని శపథం కూడా చేశాడు. అందుకే కొన్నాళ్ళు నువ్వు అజ్ఞాతంలో ఉండిపోతే మంచిది. అన్నయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నాడు తెలుసా?
7: దేనికి? పలావలోకా?
4: కాదు, నీ కంట్లో కొట్టడానికి.
7: అమ్మో, అయితే ఇంకో క్షణం కూడా ఇక్కడ ఉండను. బై బై.
4: అనే అనే ఆగాగు, ఒక్క మాట.
7: ఏంటో త్వరగా చెప్పమ్మా, లేట్ అయితే దొరికిపోతాను.
4: అర్జెంటుగా మాకు కుక్కుని చూసి పెట్టానయ్య.
7: ఇంటికి కాపలాగా?
4: అబ్బా, కుక్క కాదన్నయ్య, కుక్కు కుక్కు.
7: ఓ, దేనికి?
4: నీకు అన్ని డౌట్లే. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేసి పెడతారు? నాకేమో రాదుగా.
7: చెల్లి, డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తింటానికి ఏ ఇబ్బంది రాదు, నాది గ్యారంటీ.
4: ఎలా? రోజు నువ్వు వండి పంపిస్తావా?
7: చిచి, నాకేం పని? నిక్షేపంగా మీ ఆయన ఉంటే.
4: అబ్బా, చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్యా.
7: నీకు రహస్యం చెప్పనా? మీ ఆయన అదే మా సుధీర్ గారు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా.
4: నిజమా?
7: మరీ నోరంత తెరవకు, నిజమే.
4: ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అయితే ఇక జీవితాంతం వంటకి నాకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట.
7: మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి.
4: ఏమని?
7: ఈ సంగతి నేను చెప్పానని నువ్వు వాడితో చెప్పకూడదు.
4: అలాగే చెప్పను గానన్నయ్య. వంట మీరే చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను?
7: అయితే ఆ మాట వాడి నోటితోనే చెప్పిద్దాం.
4: ఎలా?
7: ఎలాగంటే?
4: థాంక్స్ అన్నయ్య, అడగగానే మంచి ఐడియా ఇచ్చావు. ఏమండి వచ్చారా? మీకోసమే చూస్తున్నాను.
2: ఏంటి సంగతి, ఎవరికైనా సీరియస్ గా ఉందని కాల్ వచ్చిందా?
4: చూచే, అదేం లేదండి, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్ గా డిసైడ్ అయ్యాను.
2: అరే, ఇప్పుడు నేనేమన్నానని పుట్టింటికి పోతా అంటున్నావు?
4: బా ఉత్తు తినేయండి.
2: ఏ, ఎందుకు అని అడుగుతున్నాను.
4: చిన్న డ్రామా ఆడి మా అమ్మా నాన్నలను భయపెడదామని.
2: డ్రామానా? ఏమని?
4: వెళ్ళగానే మా అమ్మతో అంటాను, అమ్మా, నా కాపురం హైడ్రాకు బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా అంటాను.
2: మా
4: అమ్మ కూడా ఇలాగే అంటుంది అప్పుడు. అప్పుడు నేను, మా ఆయన నన్ను రోజు తెగ కొడుతున్నాడమ్మా అంటాను.
2: అబద్ధం అబద్ధం, నేనెప్పుడు కొట్టాను?
4: అబ్బా, చెప్పాను కదండి ఉత్తు తినే అని. కాసేపు మీరేం మాట్లాడకండి.
2: అలాగే చెప్పు.
4: ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా.
2: నేనా? రామరామ ఎప్పుడన్నానే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
4: అప్పుడు మా అమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను, మా ఆయన నాకు వంట రాదని నాతో కాపురం చెయ్యనంటున్నాడే, నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించాడమ్మా అంటాను.
2: అయ్యో, ఇన్ని మాటలు నేను ఎప్పుడన్నానే, దిస్ ఇస్ టూ మచ్.
4: అబ్బా, చెప్పేది పూర్తిగా వినండి. ఆ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్లకు కరిగిపోతారు. అప్పుడు వాళ్ళే ఇక్కడికి వచ్చి మనతోనైనా ఉంటారు, లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
2: నా మొహం వల్లే ఉంది.
4: అంత చండాలంగా ఉందా?
2: మరి ఇప్పటికే ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగాన్ని అయ్యాను, ఇంకోసారి నేను బలి కాలేనే.
4: బా, పోరాడితే పోయేదే ఉందండి.
2: ఏంటి పోరాడేది? ఒకవేళ మీ వాళ్లే రివర్స్ లో వచ్చి నా మీద ఏ గృహహింస కేసో పెడితే అప్పుడు నన్ను బొక్కలో తోస్తారే, అంత అవసరమా ఇప్పుడు మనకి?
4: అంతేనంటారా?
2: మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు గడిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క నాలాంటి మొగాళ్ళకి లేటు వయసులో గానీ పెళ్లిళ్ళు కావటం లేదు. ఇప్పుడు నిన్ను కాదన్నానంటే మరో ఆడపిల్ల దొరక్క పెళ్లి పటాకులు జరక్క జీవితాంతం నేను ఏకాగ్గా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే నీ ఉత్పత్తి నాటకాలు కట్టిపెట్టి బ్యాగ్ తీసుకుని లోపలి పెట్టు.
4: మరైతే ఈ పూట ఇంట్లో వంటలాగండి, ఎవరు చేస్తారు?
2: నేను. నేను చేస్తాను.
4: మీరా?
2: అవును నేనే.
4: నాకు తెలుసండి ఇలా అంటారని.
2: ఎలా తెలుసు?
4: మీకు వంటొచ్చు కదా.
2: నాకు వంటొచ్చా? నీకెవరు చెప్పారే?
4: అవునవునవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు.
2: సంథింగ్ ఇస్ ఫిషీ, నువ్వేదో దాస్తును.
4: లేదండి, ఇందాక కాఫీ బాగా పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ చేశాను అంతే.
2: సర్లే, లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
4: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావన్నయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.
8: అమ్మా తల్లి, ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
2: వస్తున్నాను వస్తున్నాను, ఉండు.
8: అట్లాగేనయ్యా,
2: ఇదిగో.
8: ఆహా, ఎంత మంచోళ్ళయ్యా తమరు. ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు బాబు. తమరు తమరు కోపన్నంటే ఒక్క మాట అడగనా?
2: ఏంటో చెప్పు.
8: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
2: నేనే. ఏ, ఎందుకు?
8: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా. ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
2: అట్లాగే లేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, ఈ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను పోరా పో, ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది.
4: నాకు కొంచెం వాటర్ తెచ్చివరు. చెప్పవే. నా కాపురమా? దానికేంటే, కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
9: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
4: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా? మా పెళ్ళై 6 నెలలైనా, ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు, తెలుసా?
9: ఏ, వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తున్నా ఏంటి?
4: లేదే, మా ఆయన చేస్తాడు. ఏంటే, షాక్ అయ్యావా?
9: మరి
4: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1, ఆఫీస్లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
9: అవేనా, ఇంకేం చేయడా?
4: ఛీ, పోవే. ఏ, నీకొంకో విషయం చెప్పనా?
9: చెప్పు.
4: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది, తెలుసా?
2: సౌమ్య,
4: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో, ఆయన నన్ను

0: వాళ్ళు కింద పెట్టనివ్వడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలేక చచ్చిపోతున్నానంటే నమ్ము.
1: ఈ సోదంతా నాకెందుకే, వంట వాణ్ణి చేసుకున్నానేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
0: ఏమన్నావే, మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముద నష్టపు దాన, నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నడ్డంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
2: కొంచెం టేస్ట్ చెయ్యి.
0: సరిపోయిందండి షుగరు.
2: నీ మోహన్ షాపింగ్ మాల్ కెళ్ళా, ముందు ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
0: ఏంటండి, నన్ను ఫోన్ కూడా మాట్లాడుకొని వరా.
2: లేకపోతే ఏంటి, చట్నీలో షుగర్ సరిపోవడం ఏంటే, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటల గంటలు సొల్లు మాట్లాడొద్దు అనేది.
0: సొల్లేంటండి సొల్లు, నేను మాట్లాడింది సెల్లు.
2: ఓ సినీ, మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
0: సరే సరే సరే, తప్పైపోయింది. సారీ సారీ, అది ఇవ్వండి, ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
2: ఏం అక్కర్లా,
0: సారీ అన్నాను కదా.
2: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
0: పొండి, మీకు బొత్తిగా వేడా పడలేదు.
2: అయ్యో, పిలిచింది అందుకు కాదే.
0: మరి
2: ఈ రోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుంది కాని.
0: వంట నేనా?
2: ఇదెక్కడి చెప్పే నీకు, వంట పేరెత్తే చాలు వచ్చేస్తుంది. బీపీ షుగర్ హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
0: ఆపుతారా మీ అపశకుని మాటలు మీరును?
2: అలాగే.
3: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చండి.
2: ఎవరిది?
3: హాయ్,
2: రండి లోపలికి.
3: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
2: అయితే ఏంటి
3: సౌమ్య గారు, నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
2: మీకు మావిడ ముందే తెలుసా?
3: హాయ్, తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తిన్నది, మొత్తం తెలుసండి. హాయ్, ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
0: నాకే పాపం తెలియదండి. అయ్యో,
2: ఎదురుగా ఉన్నోడు గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
3: అయ్ బాబోయ్, ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఆండోయ్ సౌమ్య గారు, ఇప్పుడైనా గుర్తుపెట్టారండి, నేనండి ఎర్రి పుష్పాన్ని. హాయ్, మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతుంటేనే హాయ్ నేనండి.
0: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
3: థ్యాంక్స్ అండి. హాయ్, నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు, ఫేస్బుక్లోనండి.
2: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
3: భలేవారే, గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
2: అబ్బా, ఆడాడండి గేమ్? తమరేమన్నా విరాట్ కోహ్లీయా, రోహిత్ శర్మ? చూడగానే గుర్తుపడడానికి. సర్లే, ఎందుకు వచ్చావో చెప్పు, నా పని ఉంది.
3: హాయ్, కొంచెం పక్కకు వస్తారండి.
2: దేనికి?
3: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
2: అవసరమా? అంటే అప్ప?
3: కాదండి, టిప్పు. హాయ్, అదేనండి, వంకాయలు కోసి కూర వండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. హాయ్, అది పోవాలంటే ఏం చేయాలండి?
2: వండటం మానేయాలి.
3: అయ్యో బాబోయ్, మీరు ఏం జోకేశారండి బాబు.
2: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామయ్యా.
3: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరిగిన వాళ్ళని, మీ చేత్తో ఏది చేసినది అమృతంలా ఉంటుందని.
2: ఎవరు చెప్పారు?
3: సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెరిచినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
2: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా గానీ ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు అసలు నా డప్పు నిన్నెవరు కొట్టమన్నారే?
0: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి, ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంతమంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
2: పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి నన్ను చూలో జంతువుని చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
0: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి, ఆన్లైన్ లైనా పర్వాలేదు అంటున్నారు.
3: నేను అందుకే వచ్చానండి.
2: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజార్కి ఎక్కిస్తున్నావు? ఇదేం బాలేదు, ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు, అంతే. ఓ, లోపలికెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
3: అదే ఎందాక అడిగిన టిప్పు.
2: చెప్పు తీసుకు కొడతా, ఇంకోసారి కనిపించామంటే. ఓ, బయటికి పో.
3: మరి ఎంత కోపం ఏంటండి మీకు? బలవారు వెళ్ళొస్తానండి.
2: ఒరే కిరణ్.
4: సుధీర్.
2: ఏమైపోయారా ఇన్నాళ్ళు, అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
4: చరూర్ భాయ్, కొత్తగా పెళ్ళైనడివి, ఖాళీగా ఎక్కడుంటా, అందుకే రాలేదు.
2: ఖాళీగా లేని నిజమేరా, కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
4: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
2: ఏంట్రా మారింది, అప్పుడు ఒక్కడికి ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరికి వండుతున్నాను.
4: ఏంట్రా నువ్వనేది?
2: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
4: మన మగాళ్ళంతా ఇంతేలేరా, పెళ్లికి ముందు ఆవురు ఆవురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంట్రా?
2: మా ఆవిడికి వంటరాదురా.
4: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాజు పకోడి అన్ని మా అమ్మాయి చేసినవని చెప్పారు కదా వాళ్ళు.
2: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా, వాళ్ళు మంది మోసం చేసేసారు.
4: అలాగా? పాపం.
2: నిజం చెప్పరా, ఇందులో నీకు కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
4: చౌరుకో, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కానే పట్టుకుంటావా? అంతేరా, అంతే, సాయానికి రోజులు కావు.
2: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
4: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటాంలే.
2: అసలు నా కోపం నీ మీద కాదురా.
4: మరి
2: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజీ విధవ, వాడి మీద.
4: ఎవడ్రా వాడు, ఏం చేశాడు?
2: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊచి చచ్చాడురా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తోంది.
4: నా, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
2: ఏ, వాడు నీ ఫ్రెండా?
4: అది కాదురా, అబద్ధమాడిన అత్తామామల్ని వదిలిపెట్టి అపశుభం, పాపం, పుణ్యం, ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
2: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
4: అందుకని వాడినేమన్నాడు తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నేనోరే జరుగుతుంది కాని.
2: అది నిజమేననుకో.
4: రై, చేసేది చేయించేది అంతా పైవాడ్రా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
2: చెప్పొచ్చాడండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం. తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్ లో అటుగంట ఇటుగంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
4: సరేరా, అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా
2: ఆగరా కిరణ్, నువ్వు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చి నన్ను వంట బాధ నుంచి తప్పించరా, నీకు మంచి మందు పాటిస్తాను.
4: అయితే ఓ పని చేయరా, అర్జెంటుగా మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం ఆడి వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని పర్మిషన్ అడుగు.
2: నీ ఎంకమ్మ, దానివల్ల నాకు వంట తిప్పలు తప్పవు కదరా.
4: అదే మరి, 4 లీటర్ల పెట్రోలు, 2 గంటల టైం సేవ్ కావట్లే. హాయిగా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మీ ఆవిడకు వంట నేర్పించావంటే నీ కష్టం తీరిపోతుంది. ఇంకోటి, ఈవినింగ్ ఈగల్ బార్లో నాకు పార్టీ ఇచ్చావంటే ఐడియా ఇచ్చినందుకు నా బాకీ కూడా తీరిపోతుంది. ఏమంటావు?
2: సారీరా, పార్టీ ఇప్పుడు కాదు.
4: మరి
2: మా ఆవిడకి వంట చాలు.
4: అయిపోయిందిలే.
2: హలో సార్, సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
5: నో నో నో నో నో, బ్యాడ్ మార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పని చేయమని గాని సొంత పనులు చేసుకోమని కాదు.
2: తెలుసు సార్.
5: ఏం తెలుసు? నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను, వర్క్ విషయంలో ఏమాత్రం ప్రాంప్ట్గా లేకపోయినా వదిలిపెట్టనని. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్గా ఉంటున్నావు.
2: నో సార్, రియల్లీ నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను సార్.
5: ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాను. ఇలాగైతే ఇన్ టైంలో ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కష్టం. చిచి, నీ వల్ల నాకు మాట వస్తుంది.
2: నో సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్,
5: చూస్తాను. లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
2: ఓకే సార్. ఛా, ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
0: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చేసాను.
2: మంచి పని చేశాం. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
0: ఏంటండి ఆ మాటలు, బంధువులను అనొచ్చా?
2: లేకపోతే ఏంటి, ఉన్ననాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు, దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
0: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
2: చాలే ఆపు, వాళ్ల మూలంగా నేను 4 రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
0: మగ్గితే మగ్గారులేండి, మా అక్క రైలెక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అదిరిపోయాయి అంటూ.
2: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు, ఏమన్నాడో తెలుసా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
0: ఏంటో అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది, పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని

0: పట్టించుకోవాలి. పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
1: ఏరి పిల్లలు
0: బాగుంది. వెనకటికి నీలాంటిదే, శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంట. వస్తారే, పెళ్ళై 6 నెలలేగా అయింది.
1: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
2: నమస్కారం సార్, నేను పుష్పాన్ని.
0: వచ్చావా రా. ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
2: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు. నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారంట సార్.
0: ఆ రేంజ్ వేరులే అమ్మా.
1: ఏంటండి పిలిచారు?
2: నమస్కారం అండి సౌమ్య గారు.
1: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
2: థ్యాంక్స్ అండి. ఏమండో, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబోహో చాలా బాగా రాశారండి.
1: అవునా?
2: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు గానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
1: అలాగా, నేను రాయటం కాదు గాని నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి. మా బంధువులైతే పడి చేస్తారనుకోండి.
2: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి, లేకపోతే ఎవరినైనా?
1: భలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవరినో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
2: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు?
1: నేనా?
2: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
1: నేను వంట చేయాలా?
2: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేమిటండి ఇలా పడిపోయారేంటి?
0: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
2: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి. అసలు పర్మిషన్ లేదే మా ఆవిడ కూడా నేనేం చేయను, అలాంటిది ఈవిడ ఏం చేస్తాను సార్?
0: మరి ఎందుకు అలా పడిపోయింది?
2: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి ఇలా పడిపోయారండి.
0: ఓహోహోహో, వంట చేయమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
2: అమ్మా లేచరండి.
0: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
2: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
0: ఏమిటి నేర్పేది నీకు? వెళ్ళవతలకి అసలే ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట, వంట. నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళో.
2: వెళ్తానులే సార్.
0: వెళ్తాను కూర్చుంటావేంటి, తమాషాగా ఉందా?
2: ఆగండి సార్ ఆగండి, ఇదిగో ఇదొకసారి చూడండి.
0: ఏంటిది?
2: మా ఎమ్మెల్యే గారు రాసి ఇచ్చిన లెటర్ అండి.
0: ఎమ్మెల్యే చుట్టమైతే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు, కుదరకపోతే ఈ మున్సిపాలిటీ కాంట్రాక్టు సంపాదిస్తారు. నువ్వేంటయ్యా మరి, వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో కానీ కరెక్ట్గా సరిపోయింది.
2: ఎందుకో ఏమంటారండి ఇప్పుడు, నాకు నేర్పుతారా నేర్పరా?
0: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు, మా ఆవిడకి.
2: ఏంటో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తా.
1: ఏమండి ఏమండి, ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
0: ఏంటే, వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకి తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
1: ఆపండి, వస్తుంది మా నాన్న.
0: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలిసికట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవ పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడు మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
0: ఏడే ఏడు మీ నాన్న, కనబడ్డే దెయ్యమే తిరుగుతున్నాడో ఏంటి?
1: చాలే ఆపండి,
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
0: ఇదేం వేషం మామ, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు, ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా అటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
0: అది ఎందుకు బాగుండదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
1: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయతో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
1: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మిలా ఉంది, ఊడు మంచినీళ్ళు తీసుకొస్తాను.
3: మంచినీళ్ళు వద్దు గానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకు నీళ్ళ సంగతి చూడు, అదేనమ్మా టీ.
0: ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా?
1: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
3: అయ్యో అలా చూస్తావేంటల్లుడు, అమ్మాయి పడిపోతుంది, పట్టుకో,
0: భయపడకు.

0: అమ్మా, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో కానీ నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో? వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
1: అమ్మాయివన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే బడికి టైం అయితే చాలు, కడుపు నొప్పిని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, స్కూల్ కు డుమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
0: ఎటు నువ్వు వచ్చావుగా మామ? దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
1: అది ఈ జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
0: ఎవరు చెప్పారో?
2: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
0: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో తప్ప నిజం కావే.
2: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు. నాకు చెప్పినవన్నీ జరిగాయి, అందుకే నేను నమ్ముతున్నాను.
0: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
1: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడి వేడిగా టీ చేస్తే వచ్చుగా.
2: ఉత్త టీ ఏంటండి, ముందు వేడి వేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
0: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
2: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమేగా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
0: ఏంటి మామా, వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
1: కూతుర్ని చూసిపోదామని వచ్చాను గాని నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
0: డామ్ ఇట్, ఛా, ఇదేం జీవితం. ఏ తీరుగా నన్ను దయ చూసేదో.
2: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
0: కాదే, మీ నాన్న మన ఇంట్లో ఈటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళయిందో లెక్కలు చూస్తున్నాను.
1: అల్లుడు
2: ఏంటండి మీరు, మీ మాటలకి మా నాన్న మొహం చూడండి ఎలా చిన్నపోయిందో.
0: ఎక్కడే ఏరు బిల్లుల్లో అంతగా ఉప్పితే అయినా నువ్విప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే, మీ ఆయన జేబు చూడు ఎంత బూసిపోయిందో.
1: అల్లుడు కూతుర్ని చూసిపోదామని వచ్చాను గాని కూర్చొని తినిపోవటానికి కాదు కదా.
0: ఓ, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు?
2: అయితే మాత్రం ఆ మాట మొహం మీద అనేస్తారా ఏంటి?
0: మొహం మీద అంటేనే ఏ ఫీలింగు లేదు, ఇక చాటుగా అంటే మాత్రం సారికి చలనం ఉంటుందా.
1: అల్లుడు నీకులాగా నాదేమన్నా ఉడుకు రక్తమా పౌరుషం తెచ్చుకోవటానికి, ఎప్పుడో చల్లారిపోతే అంటే అన్నయ్యమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదే పాటి సర్దుకుపోతానులే.
0: సర్దుకుపోతావా? ఇంకా నిలబడ్డా ఏంటి, బ్యాగ్ తెచ్చుకో బ్యాగ్ తెచ్చుకో.
1: సర్దుకు పోవడం అంటే ఆ సర్దుకు పోవడం కాదు.
0: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
1: నిజం చెప్పమంటావా అల్లుడు, నీ చేతి వంటను చూశాక ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయాను అనుకో.
0: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే కాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్లి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.
1: చూడమ్మా, నా వల్ల కావట్లేదు గాని ఇక నువ్వే చెప్పమ్మా.
2: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగు గారెలు మా నాన్నకి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.
1: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం, ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదల్లుడు.
0: అయితే ఏమంటారు ఇప్పుడు?
2: మా నాన్న కవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
0: ఏంటో చేసేది, నా వల్ల కాదు నా వల్ల కాదు. అవతల ప్రాజెక్టు పూర్తి కాలేదని మా మేనేజర్ ఫోన్లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటి?
2: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈరోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి, పాపం. సరే అనండి.
0: బాగుందే, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటి?
2: అయితే అయింది, ఊ అనండి. అన్నారు అన్నారు అన్నారు నాన్న నాన్న, ఇక మీ కోరిక తీరినట్టే.
0: మన ఇద్దరిలో ఎవరు ఎవరికి అల్లుడు అర్థమై చావట్లేదు మామ. చీ చీ చీ,
1: అదేమిటో, అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్ సుధీర్ ఇంట్లో ఉన్నాడండి?
1: వంట పనిలో ఉన్నాడు.
3: వాట్, సుధీరు వంట చేస్తున్నాడా?
1: ఇగో దేనికా నవ్వు, మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
3: చెయ్యను, చస్తే చెయ్యను, ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
1: ఆహా, ఏం రోగం, నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
3: షటప్, నా తిండి నా ఇష్టం.
1: సర్లే, అలాగే తెప్పించుకుంటాను, నాకెందుకు నడుమధ్యలో.
3: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళాం ఊళ్ళో లేదా ఏంటి?
1: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందనాడదాం అనుకుంటున్నారా ఏమిటి?
3: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
1: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
3: ఎందుక చెప్తా సుధీర్.
0: సార్, మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
3: మిస్టర్ సుధీర్
0: సార్.
3: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
0: నేను వంట చేయడం సార్? ఏ యదవో చెప్పాడు సార్ మీకు?
3: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
0: సార్, నాకేం పని సార్? ఎంచక్క ఇంట్లో వంటోడు ఉంటే.
3: ఆహా, ఏది? ఓసారి అన్నిటి పిలు, చూస్తాను.
0: వాడితో మీకేం పని సార్?
3: ఏం లేడా?
0: ఎందుకు లేడు సార్? అదిగో అదిగో అదిగో, మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
1: ఎవరు? నేనా? నేను వంటోడ్నా ఏంటి?
0: కాదా మరి.
2: ఏంటంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు?
0: అబ్బా, నువ్వు కాసేపు మాట్లాడకే.
2: అది కాదండి,
0: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
3: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
0: ఊరుకోండి సార్, మీరు మరీను.
3: నీకు తెలియదు సుధీర్, నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
0: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోనీ సార్. ఈ యదవ కాకపోతే ఇంకోడు.
1: ఏంటి, నేను పనోడునా? ఎన్ని
3: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడనక ఇంకేమంటారు?
2: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
1: అల్లుడు.
3: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్ను అల్లుడు అంటున్నాడు?
0: అబ్బెబ్బెబ్బెబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతని కొంచెం మెంటల్ కూడా ఉంది.
1: ఏమిటి, నాకు మెంటలా?
3: ఇంతకు ముందు మతిమరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రిపప్పని అనుకున్నావా?
0: అయ్యో లేదు సార్, ఏ రోగం ఎప్పుడు బయటపడుతుందో ఎవరని చెప్పగలని చెప్పండి సార్.
1: అమ్మమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువు గుడ్లేసుకు చూస్తావేంటే? నోరు తెరిచి మాట్లాడు.
2: ఏం మాట్లాడను నాన్నా, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
3: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్న అంటుంది?
0: ఆయనకేం చేస్తుంది సార్, వాళ్ళావిడికి మాటిస్తే.
3: వాళ్ళావిడ మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
0: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు. దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందట. ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి మా ఇంటికి వచ్చేసాడు. పొమ్మంటే పోడు. పాపం వాళ్ళావిడ ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరు మంది. మళ్ళీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేం కూడా ఇలా కనెక్ట్ అయిపోయామన్నమాట.
1: ఓర్ని, కాసేపట్లో ఎంత కథలు చెప్పావు.
0: మామ నా మాటలు పట్టించుకో మామ. చచ్చు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అంతా ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా? ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు సార్. అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే కానీ పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
3: ఏంటో ఇదంతా చూస్తుంటే నాకు కూడా మెంటల్ వచ్చేలాగా ఉంది.
1: ఎందుకు రాదు? ఇట్లాంటి వాళ్ళు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ళ ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
0: వదిలేయండి సార్, ఇతనితో మనకెందుకు కానీ? మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు?
3: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
4: ఎరా సుధీర్, ఎలా ఉన్నా? ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? విన్నాళ్ళంతా బాగున్నారా?
1: అవన్నీ తర్వాత రా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరుపా అని.
4: చిచీ, ఎవరన్నారు బాబాయ్?
1: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండు. నేను వంటోడనని నాకు మెంటలని ఇదిగో ఏంతో అంటున్నాడు.
4: రా, ఏంది అలా ఎలా చెప్పావు?
3: ఇతనెవరు మళ్ళీ?
0: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్, ఈయన మా మేనేజర్ సార్ రా.
3: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
4: నిజమే సార్. అంతేకాదు వీడికి పెళ్లి కుదర్చడమే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.

0: నువ్వే కరెక్ట్ చెప్పు. ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయేమో ఈయన నానా అంటుంది. అదేంటంటే ఈయనకు ఒక కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళాం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళాం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. దేవుడు మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
1: చెప్తాను సార్. ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయ్కి ఏమంటలో లేదు, ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
2: నీ సలహాయేరా, నా కొంప నిలువులా ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లై మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది. దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరస పెట్టి తగలడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక, ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
3: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మామనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ల ముందు నన్ను అవమానిస్తావా, అనరాని మాటలంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధమని. చిచ్చే, ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండను,
4: వెళ్ళిపోతున్నాను.
2: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
0: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్. బాయ్.
1: రై, డోంట్ వరీ రా. నేనున్నానుగా, ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తాలే.
2: ఇచ్చింది చాలు గాని, ఇక దయచి. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
5: ఏంటండి విశేషం?
2: నేను జాబ్ను రిజైన్ చేశాను.
5: ఏంటి, జాబ్ రిజైన్ చేశారా? ఇంకేమైనా పిచ్చా, పైగా స్వీట్లు పంచడం కూడాను. నేనమ్మను.
6: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
2: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు, హవయ్యో, అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
6: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
5: ఇప్పటి వరకు మా ఆయనే.
6: అదేంటి, ఆ తర్వాత?
5: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
2: తను అంతేనండి, అలాగే మాట్లాడుతుంది గాని కూర్చోండి.
6: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రుబురులాడే మీరు ఈరోజు ప్రేమగా పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.
2: ఆ విషయం వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
6: హాయ్, అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
2: నిక్షేపంగా, అసలు ఇక్కడి దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడేం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
6: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందండి. మరి నాకేమో పులిహోర తినడమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
2: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
6: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చూస్తున్నాను సార్.
2: ఏ బాగుండవా అవి?
6: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాడిని సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకున్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్.
2: ఏం పాపం?
6: లేకపోతే ఏంటి సార్, టమాటా టామీ టామీ టామీ అంట, పొట్లకాయ బుస్ బుస్ అంట, బంగాళాదుంప బొలక్ బొలక్ అంట, కాకరకాయ కట్ ఆఫ్ అంట, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చేస్తుంది సార్. అవి తింటే మంట, తినకపోతే తంట.
2: ఏంట తంట?
6: తినకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
2: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
6: ఏంటి సార్ తినేది, మా ఇంటి ఎదురే వాళ్ళమ్మ వాళ్ళ ఇల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
2: సరే సార్, సరే సరే, ఇప్పుడు మీకు పులిహార చేయటం ఎలాగో చెప్పాలి అంతేగా.
6: అవును సార్.
1: ఎలా సుధీర్, నేనున్నది నిజమేనా? నువ్వు జాబ్కి రిజైన్ చేసావా? మాట్లాడమేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయేకాలం, పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
5: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
2: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
1: ఏంటి మా చెల్లయ్య మొహం చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
2: చెప్పేది పూర్తిగా వినరా, నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే,
4: అరే మన వంటోడు వచ్చాడు రోయ్, ఈ రోజు మెను ఏంటి గురు, చికెన్ ఫ్రైనా ఫిష్ ఫ్రైనా? మీ వంటలకి వీళ్ళ ఆవిడ ఫేస్బుక్ లో ఇన్స్టాలు బాగా పబ్లిసిటీ ఇస్తుందంటరా?
2: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్గా చేసుకోవాలనుకున్నాను.
1: అంటే?
2: ఏం లేదురా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీస్కి చేరటం, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వీల్లేక ఆఫీసులో దొరికే తిండి రుచించక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ళ కోసమే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో కొత్త స్టార్టప్ మొదలుపెట్టాను. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉండే ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్ళు కోరిన వంటకాలు వేడివేడిగా వాళ్ళకి అందించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇదిరా నా మాస్టర్ ప్లాన్.
1: ఏడ్చావ్, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? అవును, జనం నిన్ను నీ వంటల్ని ఆదరించొద్దు.
5: ఎందుకు ఆదరించరన్నయ్యా, మా ఆయన చేతి వంట అద్భుతంగా ఉంటుంది, కావాలంటే మా బంధువులను అడుగు చూడు.
2: నీకు సంగతి తెలుసా, ఆహార ప్రియులకు కావలసిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలిట్ట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. అలాగే పచ్చళ్ళు స్వీట్లు వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్నా తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి సంకల్పశక్తి ఉండాలే కానీ మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈరోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
1: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట.
2: అవునరా, తెల్లారింది లేచింది మొదలు ఎవరెంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను రా. ఎటు ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వరకు ఇటు వంట పని ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కన్నా ఇలా మనకు వీలైన మనసుకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
1: ఏమి స్థితప్రజ్ఞతరానిది, బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రం హోమ్ చక్కగా వర్కౌట్ అయి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానరా.
2: థ్యాంక్ యూ రా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
5: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
2: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపైన పనులు చూసుకుంటే చాలు.
5: అయితే సరే, అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంటొచ్చని

0: తెలియకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏమైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
1: ఏంటి, నాకు వంట చెన్ని చెవిలో ఊదింది వీడా? వీణి రే,
2: మీరింతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవీ ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరింతవరకు తెలుగులో నాటకం విన్నారు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మరికొద్ది క్షణాల్లో ఊహల పల్లకి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మనం సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సరదాగా కాసేపులో సరదాగా ఫ్రెండు కబుర్లు చెప్పుకుందాం రమ్మని పిలిచాడు. సీతమ్మ దారిలో ఉన్నాడు. కలుద్దామని కారు వేసుకొని అలా బయలుదేరాను. సత్యం జంక్షన్ దగ్గర పెద్ద ట్రాఫిక్ జామ్. వెంటనే నా కారులో ఫ్లై మోడ్ ఆన్ చేస్తే నా కారు డ్రోన్లా అలా పైకి ఎగిరింది. డ్రోన్లో నుంచి ఆ కారు ఎగురుతున్న కారులో నుంచి అలా ప్రయాణం చేస్తుంటే అలాంటి ఎగురుతున్న కారులే వేసుకుని మరికొంతమంది సుందరాంగులు అలా ప్రయాణం చేస్తున్నారు. మిమ్మల్ని దేవలోకంలో ఎప్పుడూ చూడలేదే, మీరు ఎవరు అని పలకరించారు. నేనా, దేవలోకం కాదు భూలోకం, భూలోకం నుంచి వచ్చాను మానవుణ్ణి అని చెప్పగానే, మానవులా, మీ సౌందర్యం, మీ ముఖారవిందం చూస్తుంటే మీరు మానవుల వలె అనిపించట్లేదే, దేవలోకంలో ఉండాల్సిన మీరు మానవలోకంలో ఉన్నారా, మాతో రండి అని నన్ను తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తే, ఆహా ఏమి తేజస్సు, ఏమా ముఖారవిందం, మీరు ఖచ్చితంగా మా ఇంటికి అల్లుడు అవ్వాల్సిందే అంటే, లేదు లేదు నేను రాను, నేను భూలోకంలో నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నాకు ఆదివారం రేడియోలో డ్యూటీ కూడా ఉంది, నేను వెళ్ళిపోవాలని చెప్పాను. లేదు లేదు మీరు ఇక్కడే ఉండండి, మీరు చేసుకోవడానికి మీకు అర్ధరాజ్యం రాసిచ్చేస్తాం, మీరే రాజుగా ఉంటారు అని చెప్పారు. అవునా, సరే కానివ్వండి అయితే అని చెప్పాను. ఆ తర్వాత నాకు వివాహం జరిగిపోయింది. వెంటనే నాకు ఒక రాజ్యం రాసిచ్చారు, అందులో నేనే రాజుని. ఇక నా కోసం ఒక సభావేదిక సిద్ధం చేయబడింది. నేను రాజుగా అలా నడుస్తుంటే, రాజాది రాజా, నానా స్కూల్కు టైం అయిపోతుంది, రాజ మహేంద్ర పాలు ప్యాకెట్లు తెండి త్వరగా లేసి పడుకున్నది చాలు, రాజ గంభీర నాకు యూనిఫామ్ త్వరగా వెయ్యి వెళ్ళిపోవాలి నేను, ఇలాంటి మాటలన్నీ వినిపిస్తున్నాయి. వెంటనే రాజమహల్లో నుంచి ఒక రాజనర్తకి, రాజా ఏమా సౌందర్యం అంటూ నా బుగ్గ ఇలాగిల్లింది. ఆ అని లేచాను. వెంటనే పక్కన ఎవరున్నారా అని చూస్తే గిల్లింది మా పాప. స్కూల్ టైం అవుతుందంటే ఎంతసేపు పడుకుంటావు, త్వరగా లేవు అని చెప్పింది. ఎంత పని చేసావు తల్లి అనుకొని, ఇదేంటి కళ ఇలా వచ్చింది అని, కళ భలే ఉందే అని చాలాసేపు నవ్వుకున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీకు కూడా ఎప్పుడైనా ఒక విచిత్రమైన కళ అసలు జరగడానికి సాధ్యం కాదు, నమ్మడానికి నమ్మశక్యంగా ఉండదు, ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది అనుకొని దాని గురించి తలుసుకొని చాలాసార్లు నవ్వుకొని ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని చాలాసార్లు నవ్వుకొని ఉంటాం కదా, అలాంటి కళలు మీకు కూడా వచ్చాయా? ఎలాంటి కళలు వచ్చాయి చెప్పాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి. మా నెంబర్స్ 0891272724, 0891272728. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు వచ్చిన విచిత్రమైన ఒక కళ గురించి చెప్పండి. ఆ కళ చాలా ఫన్నీగా ఉండాలి, అలాగే కాస్త ఆమోదయోగ్యంగా కూడా ఉండాలి, ఓకేనా? తస్మాత్ జాగ్రత్త. అయితే మీరు మీ కళను సిద్ధం చేసుకోండి. ఇంతలోపు నేను మీకోసం కొన్ని వాణిజ్య ప్రకటనలు, ఆ వెంటనే ఒక పాట వినిపిస్తాను. పాట అయిపోయిన వెంటనే మనం మాట్లాడుకుందాం, ఓకే?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సరదాగా కాసేపు కార్యక్రమానికి మళ్ళీ మీకు స్వాగతం. మీ కలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? చూద్దాం ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు. హలో,
3: గుడ్ ఈవినింగ్ సార్.
2: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు?
3: నా పేరు నూటెల కొండబాబు, గొల్లపాలు టెలిపోర్ట్ చేస్తుంటాను.
2: ఓకే కొండబాబు గారు, చెప్పండి.
3: రియల్ గా వస్తుంటాయండి. అయితే జరిగినట్టుగానే వస్తుంటాయి. అయితే రెండు రోజుల క్రితం మాత్రం ఒక విచిత్రమైన కళ వచ్చింది.
2: ఏంటో?
3: ఎలాగంటే హెలికాప్టర్ నేనే నడుపుకుంటూ
2: పైలట్
3: వైజాగ్ ఆఫీస్ కు వచ్చి మీ అందరినీ పలకరించి అందరితో ఒక్కొక్కరితో ఫోటోలు తీయించుకుంటున్నానండి. ఈ లోపలే తెల్లారిపోయిందండి.
2: అయ్యో పాపం,
3: గతంలో ఒకసారి వచ్చానండి, ఫోటోలు తీయించుకున్నానండి. గతంలో వచ్చాను, ఫోటోలు తీయించుకున్నాను.
2: ఓకే,
3: అయితే నాకు ఇప్పుడు కళ్ళు వచ్చిన అలా రియల్ గానే వచ్చినట్టు ఉంటాయండి.
2: ఓకే, బాగుందండి, థ్యాంక్ యూ.
3: ఓకే,
2: నెక్స్ట్ లక్కీ కాలర్. హలో,
4: నమస్తే సార్.
2: నమస్తే అండి,
4: నేను శ్రీరావు, శ్రీరామగిరి సార్.
2: ఓకే రావు గారు, చెప్పండి
4: సార్. నాకు కళ వచ్చింది సార్, సముద్రంలో ఈడుకుండి వెళ్ళిపోతున్నట్టు కదా. చాలా దూరం వరకు.
2: ఎక్కడికండి?
4: సముద్రంలో నుంచి అలా ఈడుకుని వెళ్ళిపోతున్నాను.
2: అదే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం టార్గెట్ ఏమైనా ఉందా?
4: టార్గెట్ లాస్ట్ వరకు వెళ్ళిపోలేకని ఐడియా చేశాను సార్.
2: ఆ చివరికి అంటార్కిటిక వాటన్నిటికి వెళ్ళిపోవడమేనా?
4: ఒకసారి తెలియలే కదా, నాకే ఆశ్చర్యం. యాక్చువల్లీ అప్పుడే గీస్తుంటాను లేండి మా శారదా నదిలో. ఇలా ఇలాంటి కళ్ళు వచ్చేది చాలా ఇదే సార్. చేసిన తర్వాత చాలా

0: ఓకే సార్, కలుస్తాను కలుస్తాను, మీకు జ్ఞాపకం చేశారు ఇవాళ.
1: ఓకే, బాగుందండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.
1: నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: నేను జంగారెడ్డి గుడు, ఏలూరు జిల్లా నుంచి ఆకా శ్రీనివాసరావు రామలక్ష్మి మాట్లాడుతున్నాను.
1: ఓకే శ్రీనివాసరావు గారు, చెప్పండి.
2: నేను ఫ్యాన్ కింద కూర్చొని కుర్చీలో కాలు మీద కాలేసుకున్నట్టు మా ఆవిడ ఇంటి పనులన్నీ చేస్తున్నట్టు కలుస్తుందండి.
1: ఇలా నిజం కానీ కలలన్నీ వస్తుంటే ఇలాగండి. మీకు మరీ అత్యాశ అయిపోయిందండి. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
3: నెక్స్ట్ లక్కీ కాలర్ అండి, మైడింగ్ శ్రీనివాసరావు గారు.
1: అవునండి.
3: బాగున్నారండి?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా? కలొస్తుంటుంది అప్పుడప్పుడు.
3: కథ కూడా చెప్తాను, చిన్న డౌట్ కూడా తీర్చారండి. ఆ మధ్యాహ్నం ఇది 12:40 ఇచ్చారు కదా, లలిత గీత దేవుడి పాటలు ఇచ్చారు కదా, అది ఎవరు పాడారో చెప్పగలరా అనేసి.
1: మన ఆర్జీ అండి, సౌమ్య శిరీష గారు.
3: ఇప్పుడు మీ కళ నేను చెప్తానండి.
1: ఓకే.
3: ఈ చాలా చాలాసార్లు ఇచ్చారు. నా పేరు అగ్రహారం శ్రీరాజ్ అండి, నేను బ్లైండ్ అండి, చిన్నమావిడి వీడండి.
1: ఓకే.
3: మీరు వస్తే మాకు సంతోషం, సరదా, సగం బలం, పూర్తి బలం అన్ని వచ్చేస్తాను కళ కలిపి.
1: ఓకే.
3: కానీ మరి తప్పదు చెప్పాలి. మరి ఏంటంటే కళ అంటే నేను ఏదో అంతఃపురంలోకి వెళ్ళిపోతున్నట్టు మిమ్మల్ని అందరికీ కలిసి మీ ఆర్జీలు అందరినీ కలిసి మీ పోగ్రాన్ని వేకుంటూ అది నిజంగా రేడియోలో పోగ్రాన్ని వింటూ నేను విండి భోజనం చేస్తూ అనంతం ఒక అంతర్వృక్షంలోకి వెళ్ళిపోతున్నట్టు కళ వచ్చిందండి ఒకసారి నాకు.
1: ఓకే.
3: అది నేను మర్చిపోలే సంఘటన అండి అది నాకు.
1: ఓకే, బాగుందండి.
3: నిజంగాను అది జరిగిందో జరుగుతుందో నాకు తెలియదు, కానీ అంత మంచి కళ వచ్చిందండి.
1: కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, నిజమైపోవాలనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చాలా మందితో మనం మాట్లాడదాం ఒక మంచి పాట తర్వాత.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
7: SBI, the bank to every Indian.
8: ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది అలరించే కేటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సరదాగా కాసేపులో మనతో సరదాగా మాట్లాడడానికి మరో లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో.
9: హలో, నమస్తే అండి.
8: నమస్తే అండి. నాగేశ్వరరావు గారు చెప్పండి.
9: 2002 జరిగిందండి. అప్పుడు నాయుడు తోట ఉండేవాడు నేను.
8: ఓకే.
9: రాత్రి కలిసిన అమ్మవారు తెరలో కనిపించారు. నేనండి మా ఫ్రెండ్ గుడిలోకి వెళ్ళినట్టుగా.
8: ఓకే.
9: ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ యంత్రం ఉంటది కదా.
8: అవును.

0: ఎంత ఉంటది కదండీ ముగ్గురు ముందు.
1: అవునండి,
0: త్రిచక్రం అది టాప్ ఉందన్నమాట. టాప్ ఉండే వాళ్ళ మీద చూసేసరికి ఇది టాప్ చేసేటట్టు చిన్నదే పుట్టింది అంతరం కదా అని అనుకుంటాను మనసులో. అంతలో తెలివి వచ్చింది, అది ఫామ్ అని రాత్రి అది ఉదయం నేను నాయుడు తోట నుండి గోపాలపట్నం వెళ్ళాను.
1: ఓకే,
0: ఇంటి దగ్గర సమంగా బస్సు ఎక్కి సిటీ బస్సు సమంగా అక్కడ గుడి ముందు దాయపడి తీసుకెళ్లాడు. అది దిగిన తర్వాత ఎలా కనిపించిన రాత్రి అమ్మవారు కనిపించారు అని చెప్పి అనుకోండి. అది దిగి లోపలికి వెళ్ళాను, ఆ గుడిలోకి వెళ్తున్నసరికి రాత్రి నాకు కళ్ళలో కనిపించే విగ్రహం ఆ దగ్గర సీమకే ఉన్నాయన్నమాట.
1: ఓకే,
0: అప్పటి నుండి నాకు ఏదైతే అలా ఉంటాడు మనసు మనది ఉండిపోయింది ఆలోచన.
1: గ్రేట్ అండి, సూపర్.
0: 2002 జరిగింది.
1: ఓకే, బాగుందండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.
1: నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: బబ్లు.
1: బబ్లు ఫ్రమ్?
2: ఫ్రమ్ వరంగల్.
1: ఓకే, చెప్పండి బబ్లు.
2: అయితే నాకు చిన్నప్పుడు అంటే చెప్పుడు కాదు, నాకు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఈ ఇంటర్మీడియట్ లో డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా తొలి ప్రేమ సినిమా ఉండే మన ఎవరి ఈనాది మన పవన్ కళ్యాణ్ గారి కాదు ఇంకో సినిమా కొత్త సినిమా తొలి ప్రేమ. తొలి ప్రేమ అర్థం పాట వచ్చేప్పుడు అబ్బా ఆ కళ బలే ఉంటుంది ఆ కళ నాకు నిజంగా వచ్చినట్టు నాకే వచ్చిందా అనుకున్నాను. రాత్రిలో నేను ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను అని అంటారు హైదరాబాద్ నుంచి వరకు వెళ్తున్నా హైదరాబాద్ నుంచి సమ్వేర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి ఆ ప్లేస్ వెళ్తున్నాను అంటే ఏదో ప్లేస్ వెళ్తున్నాను అంటే వెళ్తున్నప్పుడు నాకు అనుకోకుండా ఈ సీన్ గుర్తొచ్చింది అబ్బా మన వరుణ్ సందే వరుణ్ తేజ్ భయ్య హీరోయిన్స్ ఇద్దరు ఎలా చక్కగా అబ్బా ఆ ట్రైన్ లో అబ్బా ఆ బాణం బాణముతో రావణాసుని కొట్టడం రావణాసుని వేషం వేయడము అబ్బా అబ్బా ఆ సీన్ గుర్తొచ్చింది అబ్బా ఆ కళ నిజంగా ఆ కళ నా లైఫ్ లో వచ్చింది అబ్బా నిజంగా అనుకున్నా అర్రే నా లైఫ్ లో ఇట్లాంటి కళ నా అబ్బా సూపర్ సూపర్ భయ్య అనుకున్నాను నేను.
1: ఓకే, మంచి ఫీల్ ఉంది, మంచి ఫీల్ ఫీల్ తో చెప్పారు.
2: ఆ సినిమా కళ నాలో చేసింది
1: గ్రేట్.
2: సాంగ్ చూడగానే నిజంగా ట్రైన్ లో అసలు ట్రైన్ ట్రైన్ లోనే చూస్తే ఇట్లాంటి కళలు వస్తాయా హీరోయిన్ ఆ నైట్ పూట వాటర్ తీసుకోవడము భలే అనిపించింది అబ్బా నాకైతే చెప్పింది. పవన్ భయ్య మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం ప్లే చేయి.
1: ఓకే, థ్యాంక్ యూ,
2: బాయ్.
1: నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి.
3: సార్ మీ కళ బాగుంది.
1: మా కళ బాగుందా?
3: చాలా బాగుంది. నాకు ఒక కళ వచ్చిందండి, నిజంగా వచ్చింది. బైక్ లో ఆ బైక్ లో అలా వెళ్తుంటే ఒక మంచి రెడ్ కార్ కనిపించింది అనమాట. అయితే నేను ఆ బైక్ వదిలేసి కళ్ళలో కదా డ్రైవింగ్ కూడా రాదు కానీ కళ్ళలో డ్రైవింగ్ చేసేసి మా ఇంటి వరకు తెచ్చేసుకున్నాను కార్ ని. నెక్స్ట్ రంగు మార్చాలి, ప్లేట్ తీసుకుంటాను రంగు మార్చాలి కదా అని చెప్పేసి ఆఫీస్ ఎక్కడుందో తెలుస్తుంది అనమాట ఆ టాప్ ఎక్కడుందని చెప్పేసి రంగు వేస్తారు కదా కలర్ ఈలోపు తెలివి వచ్చింది అనమాట.
1: సరే సార్, బాగుందండి, థ్యాంక్ యూ. ఇంతకు మీ పేరు చెప్పలేదు.
3: నా పేరు రత్న అండి, దాబాగాడు.
1: ఓకే రత్న గారు, గ్రేట్, నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
4: శ్రీనివాస్ గారు, రాజు గారు, సత్యరెడ్డి మంత్రి. సత్యం చాలా బాగుంది అండి.
1: బాగుందండి కళ,
4: సూపర్. ఇంకా కలగనట్టు ఉంది నిజమా కళ పసుపుడి సత్యరెడ్డి అండి.
1: ఓకే సత్యరెడ్డి గారు, చెప్పండి.
4: సింపుల్ చెప్తాను, కాస్త ఏసీ ఉంటున్నారు కదా మరి.
1: అవును,
4: నాకు కళ వచ్చిందనుకోండి నిజం అవుతుంది. ఒకవేళ శ్రీనివాస్ గారు ఒక ఉన్నస్థానికి అన్న కళ వచ్చిందనుకోండి ఇందులో అయిపోయినట్టే.
1: ఓకే
4: అలాగని ఒకసారి తలజా వద్ద వచ్చిన కళ్ళ అయిపోతుందండి గురుగారు.
1: ఓకే
4: అని చిన్న రిక్వెస్ట్ అండి.

0: బాగుందండి. కళ మీకు మీకు కళ రూపంలో
1: అంటే
0: వస్తే నిజమైపోతాయి.
1: అయిపోతుంది. కింద క్వశ్చన్, ఈరోజు అనగా మామూలుగా కృష్ణ నడుతారు కదా మీరు,

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్

0: కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: రెయిన్బో సాగరిక, ఇది అలరించే కేరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా మీకు వచ్చిన ఒక ఫన్నీ డ్రీమ్ గురించి, అలాగే మా పదం మీ భావం. ఆ కార్యక్రమంలో మనం ఇచ్చే పదం ఏంటంటే అలక. అదే బొంగమూతి పెట్టుకుంటారు కదా అలకి, అది అలిగిన వేలనే చూడాలి. మీ అందరికీ తెలుసు కదా. ఓకే, సో మన కార్యక్రమానికి సంబంధించి నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
6: నమస్కారం అండి, శ్రీనివాస్ గారు.
5: నమస్కారం అండి.
6: సుమలత అండి.
5: ఓకే సుమలత గారు, చెప్పండి.
6: నేనైతే వంటలన్నీ చేసినట్టుగా,
5: గిన్నెలన్నీ కడిగేసినట్టుగా.
6: అది నేను చేస్తానులేండి, వంట ఎప్పుడు చేయను నేను.
5: మీకు కూడా కళ్ళు తిరుగుతాయా? ఇందాక మన కార్యక్రమంలో ఆవిడ
6: నాటకులు, ఆవిడైతే మహందూరి పడిపోతుంది.
5: అవును,
6: నేను పడిపోలేదు, చెయ్యాలని ఎప్పుడు తాపత్రయం ఉండేది.
5: ఓకే,
6: ఒకసారి అయితే బాగా వంట వండిసినట్టుగా అందరే సుమా సుమా ఇది చేయాల్సి, తేరాల్సి వస్తే మా వారు వచ్చి తీసిచ్చి ఇదిగో సుమా అనేసి లేపారు.
5: పాప మా ఆయన కూడా ఇందాక నాటకంలో పరిస్థితినా.
6: అంతే అంతే, వంట ఎప్పుడు చేయనండి నేను.
5: ఓకే,
6: ఏమా నాటకలాగే.
5: అయ్యో పాపం. ఓకేనండి, బాగుంది, థ్యాంక్ యూ. వంట చేసినట్టు కళ వచ్చిందని మహిళామణి చెప్తుందంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే, ఆయనకి కూడా చాలా, అసలు ఆయనకు వచ్చి ఉంటుంది ఈ కళ యాక్చువల్గా. మీరు వంట చేసినట్టు, ఆయన రిలాక్స్ అవుతున్నట్టు, అసలు ఎంత హాయిగా ఉంటుంది ఆ కళ. ఓకేనండి, బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
7: హలో హరీష్ గారు, నమస్తే. బాగున్నారా?
5: చాలా బాగున్నాం అండి, థ్యాంక్ యూ. నాకు మంచి పేరు పెట్టారు.
7: నవ్వేస్తున్నారు, ఒక్కళ్ళు జోకులు వేసినట్టు నాకు నవ్వు వస్తుంది, మీరు అక్కడ నవ్వుతుంది.
5: నవ్వు అనేది ఒక అంటు వ్యాధి లాంటిదండి, ఒక నవ్వుతుంటే వెనకాలకు వచ్చేస్తుంది.
7: నవ్వే ఆరోగ్యం.
5: అవునండి,
7: కొంతమంది తెలియదు పాపం.
5: అవును,
7: రాధాపురం శ్రీకాకుళం.
5: ఓకే రాధా గారు, చెప్పండి.
7: నాకైతే అంటే ఈ నవ్వు వచ్చే కళ్ళేం రావు గాని, ఎక్కడో అడవుల్లోను కొండల్లోను తిరుగుతున్నట్టు కళ్ళు వచ్చిస్తుంటాయి. ఆ కళ మన తెలివి వచ్చినప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదో నిజం వెళ్ళిపోయినట్టే చూస్తే అక్కడ ఎవరు ఉండరు, నేను మళ్ళీ ఒక్కదాన్ని.

0: అంటున్నా అంటర్ ప్రయాణం వాళ్ళు ఇప్పటికే అనుకుంటున్నాను నేను.
1: చిలుకాయే తోడు లేక ఎటేపమ్మ అంటారు నడక.
0: ఎవరు ఒక్కదాన్ని అంటే ఆ కళ అవగానే నిజంగా కళ ఇదే అనిపించుతుంది అనమాట. ఇలాంటి జరిగితే అంత ఘోరం
1: కష్టమేనండి. మ్యాప్ కూడా ఉండదు మళ్ళీ, మ్యాప్ పెట్టుకుని ఇంటికి వచ్చేద్దాం అంటే
0: మరేట్లేదు. మరి ఇంకా వెనక్కి చూస్తే మరి కళ అయిపోయింది మరి ఇంకేంటి.
1: ఓకేనండి, బాగుంది, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది అలరించే కేటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మనం ఉన్న కార్యక్రమం సరదాగా కాసేపు మనతో మాట్లాడడానికి మరో లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఓకే, సూర్యబాబు గారు చెప్పండి. చాలా బాగున్నా. మీరు బాగున్నారా?
1: బాగున్నామ్మా.
0: ఓకే, ఏదైనా కళ వచ్చిందా? మంచి కళ.
1: మంచి కళ అంటే పని మా దగ్గర దొరికే. అదే కొంచెం మిస్ అయిపోయింది.
0: అయ్యో. ఓకే, ఎలా మరి?
1: ఇంకో దగ్గరికి జాయిన్ అయ్యారు.
0: ఇంకో దగ్గర జాయిన్ అయిపోయారు.
1: అవునమ్మా.
0: ఇదంతా కల్లోనే?
1: కల్ కాదు, బయట
0: బయట. ఓకే, కల్లో కల్లో ఏం జరిగింది?
1: కల్లో నేను అనుకునేది అవ్వలేదు, అది మిస్ అయిపోయింది.
0: ఓకే ఓకే, ఈసారి జరిగిపోయేటట్టు చూద్దాంలేండి. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ.
1: మంచి పాట.
0: అలాగే. ఓకే, సో ఇది సంగతి అనమాట. ఇంకా మీకు కూడా ఏదైనా మంచి కళ వచ్చిందా? ఆ కళ చాలా ఫన్నీ కనిపించిందా? దాన్ని తలుచుకొని తలుచుకొని చాలాసార్లు నవ్వారా? అలా అయితే ఆ కళ మాతో షేర్ చేసుకోండి, మమ్మల్ని కూడా నవ్వించండి. మా నంబర్స్ 08912727244 08912727288. హలో
2: సార్ గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి.
2: నా పేరు గంటా వీరబాబు, నేను కాకినాడ నుంచి.
0: వీరబాబు గారు చెప్పండి.
2: సార్ గారు, ఇప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ అన్నారు కానీ కావాలి సార్. నిన్న ఎర్లీ మార్నింగ్ కల వచ్చింది సార్ గారు. నేను పనికి వెళ్ళినట్టండి.
0: ఏం పనికి వెళ్ళారు?
2: అదే మన సివిల్ వర్క్ అండి. సార్ అది చేస్తే సార్, అది ఎట్లి కల ఎలాగొచ్చింది నాకు ఏమి అసలు జరుగుతుంది సార్. నిన్నే ఈ రీఛార్జ్ అయిపోయి సార్, స్పీడ్ గా మాట్లాడతాను. రీఛార్జ్ అయిపోయి అవుట్ గోయింగ్ కూడా లేదు సార్ గారు. ఇన్కమింగ్ గబ గబా ఫోన్ ఎత్తుకుని ఇలా బాపన్ గారు ఇలాగా సోన్స్ అపార్ట్మెంట్ అనమాట తాకమంది వెళ్ళాను సార్. జస్ట్ ప్రజెంట్ గా రీఛార్జ్ కాదు కానీ నా దగ్గర దమ్మిడి కూడా లేదు సార్. లాస్ట్ డే

0: కాకపోతే వెంటనే నేను వర్క్ ఆర్డర్ చేసుకుని అది పటాపట్ అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అది క్లోజ్ అప్ చేసుకున్న 15,000 రూపీస్ గెయిన్ సరే అది ఇన్స్టెంట్. మరి మీరే దాన్ని క్రియేట్ చేసుకున్నారు, దాన్ని ఏమంటారని నాకు రావట్లేదండి.
1: ఏంటి ఇదంతా, కల్లోనా నిజంగానా
0: సార్? కళ వచ్చిందని నిజమైపోయింది సార్ గారు,
1: కళ రావడం నిజమైపోవడం అన్ని
0: జరిగిపోయాయి. అది ఎవరికైనా షేర్ చేస్తే గౌకుని ఎవరికైనా చెప్తే పాద్యం అనుకుని కూడా నేను ఎవరికి చెప్పలేదు సార్, నేను మీకే చెప్తానండి.
1: ఒక్క రోజులో 15,000 ఆదాయమా?
0: థ్యాంక్ యూ,
1: నమస్తే.
0: థ్యాంక్ యూ సార్.

0: మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో,
1: నమస్తే అండి. శ్రీనివాస్ గారు
0: నమస్తే అండి.
1: మంచి హుషారు గారు జ్యోస్ మీద ఉన్నారు, బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: శుభ సాయంత్రం అండి.
0: మీకు సాయంత్రం అండి, మీకు కూడా.
1: కానీ మంచి నాటకం వినిపించారండి ఇవాళ.
0: భలే నాటకం అండి, నిజంగా
1: సూపర్. చాలా బాగుంది.
0: ఆయన పాపం ఎన్ని కష్టాలు పడ్డారో పాపం, వండి వార్చలేక అల్లాడిపోయారు. ఫైనల్ గా అదే బిజినెస్ అయింది.
1: మంచినీళ్ళు కూడా ముంచుకోనండి, అన్ని మా ఆవిడ చేస్తుంది.
0: అదృష్టవంతులండి, చాలా తక్కువ మందికే దొరుకుతుంది అలాంటి అవకాశం.
1: సరే సార్, చాలా బాగుందండి. ఇది చెప్పడానికే మీకు ఫోన్ చేసిన. ట్రాఫిక్ అయితే నాకు కళలు వస్తుంటాయి, అప్పుడప్పుడు గాయకుండా అయినట్టు కళలు వస్తాయి, కానీ జరగట్లేదు అంతేండి.
0: జరగని వాటిని కళ అంటారండి.
1: అంతేండి.
0: థ్యాంక్ యూ.
1: ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు మీకు.
0: చెప్పండి.
1: అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తే ఇక్కడ ఈ చిరంజీవి పాట పాడుతాడు.
0: లేడీ స్టైల్ రా మీరు.
1: అవునండి.
0: ఓకే, బాగుందండి చిరంజీవి గారు, బాగుంది. థ్యాంక్ యూ.

0: మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో.
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: నమస్తే అండి, చాలా బాగున్నాం. మీరు బాగున్నారా?
1: మేము బాగున్నాం.
0: ఓకే, చెప్పండి.
1: నా పేరు మెర్సారావుని, అలమేశ్లేరే పెదపిల్లి.
0: ఏ రావు అండి?
1: మెర్సారావుని, అలమేశ్లేరే పెదపిల్లి.
0: అదంతా ఓకే. పేరు మళ్ళీ ఒకసారి క్లియర్గా.
1: మెరిసా రమణ.
0: మెరిసా రమణ. ఓకే, మెరిసా అనేది ఇంటి పేరు.
1: మెరిసా.
0: ఓకే, ఇంటి పేరు మెరిసా. ఓకే, రమణ గారు. ఓకే రమణ గారు, చెప్పండి.
1: ఒకసారి అలా పొట్టలకాసి వెళ్ళిపోయాడు కల్లోను. వెళ్ళిపోతే ఇల్లుకి ఎలాగెళ్ళాలో దారి తెలియలేదండి.
0: అయ్యో, గూగుల్ మ్యాప్ పెట్టుకోవాల్సింది కదా.
1: ఏమో దారి తెలియకపోతే ఇదే ఇలాగొస్తే అని చెప్పి అలా ఉండిపోయాడు నేను. ఉండిపోతే ఎలాగెళ్ళాలా, ఇంటికి ఎలాగెళ్ళాలని చెప్పి ఎంత దూరం వెళ్ళా మన ఏరియా రాదే. రాకపోతే అలా కొండలకాయ పోతున్నాను. పోతుంటే అప్పుడు అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి, ఏం బాబు ఇడగొచ్చాను అంట. ఏటో కదా మా ఏటో, ఏమో అయోమయం ఉందండి, మా ఊరు మర్చిపోయాను, ఎలా ఏటో అన్నానంట. ఏంటి ఎంత దూరం ఎడగొచ్చావు ఏటో అని అడిగాడు. అడిగితే ఏమో నాకు తెలియదండి, అయోమయం ఉన్న నాకు ఏటో కానీ అన్నాను. అయితే అప్పుడు అయితే రాసి చెప్తాను మీ ఊరు అని చెప్పి అలా తీసుకెళ్ళి అలాగా మా దారి చూపించాడంట. అలా వెళ్ళిపో, అలా వస్తుంది మీ ఊరు అలాగా అని అన్నాడంట.
0: కళలో కూడా హెల్ప్ చేశాడంటే పెద్ద దేవుడే.
1: అయితే బోన్లే బాబు లేచి, అప్పటి వరకు కూడా లేగలేదు. అప్పుడు లేచి చూస్తే అమ్మో ఇలాకాలు వచ్చింది అని చూస్తున్నాను.
0: అమ్మాయి ఇంట్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు.
1: ఎన్నో కష్టాలు పడిపోయాడు బాబు. ఒక చుట్టు రెండు చుట్టు కాదు, అలా చాలా చుట్టులు వచ్చాయి. కాకపోతే ఒకటి చెప్పండి అందులో మీరు
0: లేచి చూసిన తర్వాత గొప్ప రిలాక్స్ ఉంటదండి. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోలేదని
1: ఇందాక మీరు చెప్పింది కూడా కళ నిజమో తెలియదు కానీ అలాగుతున్నారు. మీరు మీకు కళ వచ్చిందో నిజమొచ్చిందో తెలియదు కానీ సినిమాలో స్టోర్లే చెప్పారు ఫస్ట్ కొట్టారు మీరు, అప్పుడే నాకు గ్యాప్ వచ్చింది.
0: బాగుందా?
1: బ్రహ్మానం ఉంది. అప్పుడే నాకు అలాగే ఏమో వచ్చింది, ఏది ఇలా చెప్తున్నారు నిజమో చుట్టూ అన్ని నిజం జరిగినట్టుగానే ఉంటాయా అనుకున్నాను నేను.
0: ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి.
0: మరో కాలర్తో మనం మాట్లాడదాం. హలో.

0: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మలకాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే గోపి గారు, చెప్పండి.
0: బాగున్నారా? ముందుగా
1: చాలా బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: మేము సలామన్ 102 ఎఫ్ఎం దైవల్ చాలా బాగున్నాం సార్.
1: ఓకే చెప్పండి.
0: అయితే నాకు కళ్ళు వస్తాయి సార్, అవి కొండల్లోనూ ఎక్కడో అంటే చిన్న సందు ఉంటుంది అనమాట, ఆ సందులో బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ కనీసం స్కూటర్ కూడా వెళ్ళినంత ప్లేస్ ఉండదు, అందులో బస్సు వెళ్ళిపోతుంటది. ఎక్కడికెక్కడికో వెళ్తాం, బస్సు ఏమైనా తిరగబడిపోతుందేమో, థ్యాంక్స్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అని కానీ ఏం అవ్వదు.
1: ఓకే,
0: క్షేమంగా మళ్ళీ ఉంటాం. మెలకు వచ్చేసరికి అర్రే నేను ఇంట్లో ఉన్నానా అని అనుకుంటాను.
1: అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నాను అనుకుంటాం.
0: అమ్మయ్య చాలా ఎక్కువ వచ్చే కళ్ళు నాకు అవే సార్, ఈ కొండల్లోనో అడవిల్లోనో ఎక్కడికెక్కడికో వెళ్తాం, చిన్న చిన్న సందుల్లో దూరి పట్టుంటాం అనమాట. చాలా బాగా వస్తాయి సార్ కళ్ళు.
1: అదేంటోనండి భలే క్రియేటివిటీ, అసలు లోపల లోపల ఇన్సైడ్ మన బ్రెయిన్ లో ఏం జరుగుద్దో గానీ అసలు ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా అసలు భలే కళలు వస్తాయి అసలు.
0: ఓకే
1: ఉందండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి.
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
1: ఓకే, ఫైనల్ ఫైనల్ లక్కీ కాలర్ అయ్యారు మీరు ఈ రోజు.
2: ఫస్ట్ నుంచి ట్రై చేశానండి, ఇప్పుడు కుదిరిందండి.
1: ఓకే, అదృష్టవంతులు.
2: అంతేనండి మరి.
1: ఓకే చెప్పండి.
2: అయితే నాకు కూడా మరి ఒక విచిత్రమైన కళ వచ్చిందండి.
1: ఏంటో?
2: అంటే సరదాగా కాసేపు తిరగొచ్చని ఒక విమానం కొన్నానండి. ఒక విమానం కొని ఇంటికి తెచ్చేస్తున్నానండి.
1: రన్వే ఉందా మరి?
2: ఉంటే ఇక్కడ మన ఇంటి దగ్గరే అంత ప్లేస్ లేదండి దిగడానికి. మరి మనకి ప్లేస్ తక్కువ కదా.
1: అవును,
2: ఆ దిగడానికి కుదరకపోతే పైన ఒక 10 నిమిషాలు రౌండ్ గా తిరిగేసి మళ్ళీ అక్కడికి పట్టుకు వెళ్ళిపోయానండి. మరి దిగడానికి చూడలేనప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి కదా.
1: అవును,
2: ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మళ్ళీ విమానం ఎక్కడ తీసిన అక్కడ పెట్టేశానండి.
1: మరి ఎలా వచ్చారు అక్కడ నుంచి?
2: అదేనండి, చూడ ఆలోచించాను ఇంకా. ఆ పెట్టేసి అప్పుడు పైకి వచ్చి ఆటో గురించి చూస్తున్నానండి. ఆటో ఆటో అని పిలుస్తున్నానండి, ఆటోని ఆటో ఆటో అని పిలిస్తే మా ఆవిడ లేచిందండి ఇంట్లో. మా ఆవిడ లేచి ఆటో ఆటో అంటున్నావు, ఆటో ఆటో గారు కొన్నావా అనేసి అని అడిగిందండి. అదే ఆటో కొనడం కాదు, ఆటో కొనడం ఎందుకు, విమానమే కొన్నాను కాకపోతే పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేశాను, మనకి దిగడానికి ఇక్కడ ప్లేస్ లేదు కదా.
1: అవును
2: అని చెప్పేసి చెప్పేసిన తర్వాత ఇద్దరం కలిసి నవ్వుకున్నామండి ఒక అరగంట. అయితే మనం కూడా నవ్వుకుందామండి.
1: అదండి సంగతి, అలా జరిగింది అనమాట.
2: అలా జరిగిందండి.
1: ఓకే బాగుందండి, థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. అందరూ చక్కగా కాల్స్ చేసి మీ మీ కళలు షేర్ చేసుకున్నారు, అందరినీ నవ్వించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం.

యువవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యువవాణిలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే, అవును మనస్తత్వం జీవితాన్ని మార్చే ఒక చిన్న మాట. మన జీవితంలో అత్యంత శక్తివంతమైన పదాల్లో అవును ఒకటి. ఇది కేవలం 2 అక్షరాలే అయినా మన మెదడుపై, మన భవిష్యత్తుపై చూపే ప్రభావం అపారం. అవును అనేది కేవలం అంగీకారం కాదు, అది ఒక తలుపు, కొత్త అవకాశాలకు, ఎదుగుదలకు, ఆనందానికి తెరుచుకునే తలుపు. అవును అనేది మెదడుకు ఇచ్చే సంకేతం. మన మెదడు భద్రతను కోరుకుంటుంది. కొత్తది ఏదైనా వచ్చినప్పుడు కాదు, వద్దు, తర్వాత చూద్దాం అని చెప్పడం దానికి చాలా ఈజీ, ఎందుకంటే అది రిస్కు లేని దారి. కానీ మనం అవును అని అన్న క్షణం మెదడుకు మనం ఒక కొత్త సందేశం పంపుతాం. నేను సిద్ధం, నేను ప్రయత్నించడానికి రెడీ అని ఒక సందేశం మనం పంపిస్తాం. మనస్తత్వశాస్త్రం ఏం చెప్తుంది? డోపమైన్ ఎఫెక్ట్ అంటుంది. కొత్త అవకాశానికి అవును అనగానే మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. అది మనకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. గ్రోత్ మైండ్ సెట్. స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ కరోల్ డెక్ట్ చెప్పినట్టు, అవును అనేది ఎదుగుదల మనస్తత్వానికి మొదటి మెట్టు. నేను చేయలేను స్థానంలో నేను నేర్చుకోగలను అనిపిస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. ప్రతి అవును మన కంఫర్ట్ జోన్ సరిహద్దును కొంచెం పెద్దది చేస్తుంది. మొదట్లో భయపెట్టినవి తర్వాత సాధారణమవుతాయి. ఒకవేళ మనం కాదు అంటే, కాదు మనల్ని ఎక్కడ ఉంచుతుంది? కాదు అనేది సురక్షితం, కానీ ఎక్కువసార్లు కాదు. కాదు అనేది మనం చెబితే మనం అక్కడే ఉండిపోతాం. జీవితం చివరిలో మనం చేసిన తప్పుల కన్నా చేయని ప్రయత్నాలకే ఎక్కువ బాధపడతాం అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలానే అన్నిటికీ కాదు అని చెప్పకుండా, అన్నిటికీ అవునని చెప్పమని కాదు, మనల్ని ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాదు

అని చెప్పాలి. మనల్ని ఇబ్బంది పెట్టే పనులు అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కాదు అని చెప్పాలి. కానీ మన ఎదుగుదలకు అవసరమైనప్పుడు, ఎవరైనా ఏదైనా మనకు ఒక అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా అవును అని చెప్పగలగాలి. మన ఎదుగుదలకు సంబంధించి ఏదైనా ఎవరైనా చెప్పదలుచుకున్నప్పుడు, నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు వినను అని మనం చాలా బిజీగా ఉన్నామని ఫోజ్ కొట్టకూడదు. దానికి మనం టైం కేటాయించి అవును అని చెప్పేసి ముందుకెళ్ళగలగాలి. అప్పుడే మనల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ప్రతి అవును వెనుక మూడు శక్తులుంటాయి. ఆ శక్తులు ఏంటో మనం తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత.

యువవాణిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా అవును యొక్క శక్తి. ప్రతి అవును వెనుక మూడు శక్తులుంటాయని చెప్పాం కదా. ఇంతకు ఏంటా శక్తులు అంటే అవకాశాల శక్తి. మీరు ఒక వర్క్షాప్కి అవును అని చెప్తే అక్కడ మీకు కొత్త నైపుణ్యం, కొత్త స్నేహితుడు, కొత్త కెరియర్ దారి దొరకవచ్చు. ఒక అవును 100 తలుపులు తెరుస్తుంది. సంబంధాల శక్తి. స్నేహితుడు కాపీకి పిలిస్తే

అవును అనండి. పిల్లలు ఆడుకోవడానికి పిలిస్తే అవును అనండి. ఈ చిన్న చిన్న జ్ఞాపకాలే జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలవుతాయి. ఈ అవునులే మీ జీవితాలకి మధుర జ్ఞాపకాలవుతాయి. ఆత్మవిశ్వాసపు శక్తి. మీకు మీరు అవును అని చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. నేను ఈరోజు మార్నింగ్ వాక్కి వెళ్తాను అవును అని చెప్పుకుంటే, మీరు వాకింగ్కి వెళ్తే మీ ఆరోగ్యం కుదుట పడితే అది మీకు విజయమే. ప్రతి చిన్న విజయం మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది. ఎప్పుడు అవును అనాలి, ఎప్పుడు కాదు అనాలి? అవును అనేది గుడ్డిగా అన్నిటికీ తల ఊపడం కాదు, విచక్షణ ముఖం. అవును అనండి ఒకవేళ అది మిమ్మల్ని భయపెడుతూ అదే సమయంలో ఉత్తేజపరుస్తూ ఉంటే, అది మీ విలువలకు లక్ష్యాలకు దగ్గరగా ఉంటే అవును అనండి. చేయకపోతే బాధపడతానా అని అడిగితే మనసు అవును అని చెప్పిందనుకోండి, అప్పుడు అవును అనండి. కాదు అనడానికి ధైర్యం కూడా ఉండాలి. అది మీ శక్తిని సమయాన్ని వృధా చేసేది అయితే ఖచ్చితంగా కాదు అనండి. మీ మనశ్శాంతిని దెబ్బతీసేదైతే కాదు అనండి. మీరు అవును అనేది కేవలం ఇతరులను మెప్పించడానికి అయితే కాదు అనండి. నిజమైన అవును శక్తి ఆలోచించి కాదు అని చెప్పగలిగినప్పుడే వస్తుంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: యువవాణిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా అవును మనస్తత్వం గురించి. ఈరోజు నుంచి మనం అవును సాధన చేద్దామా? చిన్నగా మొదలు పెట్టండి. ఒక కొత్త వంటకం ట్రై చేయండి. కొత్త దారిలో ఇంటికి వెళ్ళండి. తెలియని వ్యక్తితో నవ్వుతూ మాట్లాడండి. ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి ఒక ఫస్ట్ 5 సెకండ్స్లోనే మన మెదడు ఏదైనా చెప్పినప్పుడు సాకులు వెతకడం మొదలు పెడుతుంది. ఆ సాకులు చెప్పే లోపు 5, 4, 3, 2, 1 అని లెక్కపెట్టి అవును అనేయండి. అప్పుడు సాకులకి అవకాశం ఉండదు. ఇంకా అవును అని మనం చెప్పేశాం కాబట్టి మెదడుకి ఆ సంకేతం వెళ్ళిపోయి ఇంకా మనకి డోపమైన్ రిలీజ్ అయిపోయి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ విషయాన్ని మనం ఎలా సాధించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మన మెదడు. అందుకే వెంటనే అవును అని చెప్పడానికి ఈ కారణాలు ఏమున్నాయని వెతుక్కోవాలి, కానీ నో చెప్పడానికి సాకులు వెతుక్కోకూడదు. అవును కానీ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. కామెడీలో వాడే రూల్ ఇది. ఎవరైనా ఒక ఐడియా చెబితే కాదు కానీ అని అనకుండా అవును ఇంకా దీన్ని ఇలా కూడా చేస్తే అనాలి. జీవితం ఎప్పుడు కూడా ఒక ఇంప్రూవ్ స్టేజ్ లాంటిదే. అది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ కోరుకుంటూ ఉంటుంది. అందుకని మనం అవును అనడానికి సాకులు వెతుక్కోవాలట. కానీ అన్నిటికీ తల ఊపడం కాదు అనే కండిషన్ కూడా ఉంది. మనం దేనికి తల ఊపాలి, దేనికి నో అనాలి అని తెలుసుకోవడం అనేది మన విజ్ఞత. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకో మంచి పాట వస్తుంది కోర్టు సినిమా నుంచి.

అవును, మనస్తత్వం గురించి మనం యువవాణిలో మాట్లాడుకుంటున్నాం. అవును అనడానికి మన వయసు, మన గతం, మన భయాలు ఇవేవి మన అవునుకు అడ్డం కాదు. మీ అందరికీ తెలిసిందే, ఒక వ్యక్తి 70 ఏళ్లలో సాధించిన విజయం ఇంకో వ్యక్తి 50 ఏళ్ళప్పుడే సాధించుంటారు. అది వాళ్ళ టైం జోన్. మనం అమెరికాని చూసినట్లయితే బరాక్ ఒబామా 60 ఏళ్ల వయసులో రిటైర్ అయిపోయారు, కానీ డొనాల్డ్ ట్రంప్ 60 ఏళ్ల తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. 50 టైం జోన్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్ చెప్పడానికి ఒక అవకాశం తీసుకున్నారు ముందు.

ముందుకొచ్చారు, నిలబడ్డారు, సాధించుకున్నారు. అలాంటి ఉదాహరణలు మనకు రెగ్యులర్ లైఫ్లో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అందుకని లేట్ అయిపోయిందనో, వయసు అయిపోయిందనో, లేదంటే మనకు భయం వేస్తుందనో, మన గతం బాగలేదనో మనం ఎస్ చెప్పడానికి వెనుకాడకూడదు. ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు ఓకే ప్రయత్నిద్దాం, ఎస్ అని ముందుకు వెళితే మనకు ఎన్నో అవకాశాలు, ఎన్నో దారులు, ఎన్నో తలుపులు ఓపెన్ అవుతాయి. ఈరోజు మీరు దేనికి అవును చెప్తారు? ఒక కొత్త అలవాటుగా, ఒక పాత స్నేహితుడికి ఫోన్ చేయడానిక, మిమ్మల్ని మీరు నమ్మడానిక. గుర్తుంచుకోండి, జీవితంలో అతిపెద్ద మలుపు ఒక చిన్న అవునుతోనే సాధ్యం. మీ అవును కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. ఒక్క అవును మీ జీవితాన్ని మార్చేయగలదు. అందుకనే అవును అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్న పదం కానీ సౌండ్ బహుత్ బడా హై. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఓ మంచి పాట వస్తుంది. ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం.

మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మా పదం అలక. అలక పైన మీ భావం తెలియజేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 6304767436. ఈ నెంబర్కి మీరు పంపించండి. ఎలా పంపించాలి? చాలా చక్కగా అర్థమయ్యే భాషలో బాగా పంపించండి. నేను మీకు చదివి వినిపిస్తాను. నా చిన్న అలక మనసుకు పెద్ద గాయం. ఓకే, మళ్ళీ ఒకసారి. నీ చిన్న అలక మనసుకి పెద్ద గాయం, నువ్వు నవ్వితేనే నా లోకానికి ఉదయం, అన్నారు సుమలత బీశెట్టి, వైఫ్ ఆఫ్ గంగాధర్. నిజమే మరి, ఆయన అలిగితే 1 అవర్ చేసి పెడతారు. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. బాగుందండి, చక్కగా రాశారు. ఇంకా చాలామంది పంపించారు, వాళ్ళందరికీ భావాలు కూడా చదువుదాం ఒక మంచి పాట తర్వాత.

మా పదం మీ భావంలో ఇప్పుడు మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు రాస్తున్నారు. అలకంటే పైకి కనిపించే కోపం కాదు, అది అంతరంగంలో దాగున్న అనురాగానికి ప్రతీక. ఎదుటివారి నుంచి మరింత ప్రేమను, బుజ్జగింపులను ఆశించే ఒక అందమైన మనస్తత్వమే అలక. అంతేకాదు, అలక వల్ల ఒకరికొకరు ఎంత ముఖ్యమో తెలుస్తుంది అంటున్నారు. బహు అనుభోజ్ఞుల్లా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుంచి ఓ మంచి పాట.

0: 7 అడుగులు నడిచినప్పుడే పడుతుంది 7 జన్మల మెడకు బంధం.
1: What does he say?
2: 7 steps వాకు. Then only false. 7 lives neck tie.
1: Neck tie? Gosh.

మా పదం మీ భావం కార్యక్రమంలో అలకల కురుల వెనక దాగిన అందమా, చిన్నబోయిన నీ ముఖమే ఒక చందమా, పెదవులపై దాగున్న ఆ చిరు అలక మనసును దోచే ఓ మధుర కానుక. మాటల మౌనంతో నీవు చేసే ఈ అల్లరి నా హృదయములో రేపుతుంది ప్రేమల అల్లరి. కనురెప్పుల చాటున దాచిన కోపం నాపై నీకున్న అనురాగానికి రూపం. కరిగిపోని ఈ క్షణమే నీ అలకల మంచు, మనసు విప్పి ప్రేమను కురిపించు. ఆహా. పొట్నూరు మహేష్ బాబు, ఆప్ శ్రీ రెసిడెన్సీ, బుచ్చేపేట వీధి, శ్రీకాకుళం నుంచి. సూపర్గా రాశారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోసం సంక్రాంతి సినిమా నుంచి ఓ మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను

0: జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మా పదం మీ పదం కార్యక్రమంలో అలక ఈ పదంపైన కవిత్వం పంపించారు. ఆ ముఖంపై దాగున్న చిన్న అలక నా గుండెల్లో తెచ్చేను ఎంతో కలక. పెదవులపై మౌనమే రాజ్యమేలుతున్నా కళ్ళలోని ప్రేమని దాచలేకున్నా. కాస్త బుజ్జగిస్తే కరిగిపోయే మంచు అది, ప్రేమను మరింత పెంచే మధుర క్షణమది. నీ అలక వెనుక ఉన్నది అమాయకపు ఆరాటం, నన్ను నీవైపులాగే ఓ అందమైన అయస్కాంతం. బ్రహ్మాండంగా పంపించారు పొట్నూరు అనురాధ, బుచ్చయ్యపేట వీధి, శ్రీకాకుళం నుంచి. గ్రేట్ అండి, నైస్. ఇంకా జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్, ఉమామహేశ్వర శివాలయం సుందరపల్లి నుంచి పంపిస్తున్నారు. అమృతం కురిపించే అలక, మాటలని ఆపేసి మౌనంగా నువ్వుంటే నీ మనసును గెలవాలనే నా హృదయం పడే తపన ప్రేమను పెంచే అలక. ఈ చిన్న కోపం ఎక్కువసేపు ఉంచకు, నీ నవ్వుల వెన్నెల కోసం వేచి చూస్తున్న నా ప్రియమైన అలక రూపమా అంటూ పంపించారు. నైస్ అండి, చాలా బాగుంది. ఇంకా కేవి రమణమూర్తి, శ్రీకాకుళం నుంచి పంపించారు. అందమైన మెలికల రసగులిక, మౌన గిలక, రంగు రెక్కలు లేని తిక్కల చిలక అలక. బాగుందండి. శిరీష నాయుడు తోట నుంచి పంపించారు. చిన్ని చిన్ని అలకల వెనుక ఎంతో ప్రేమ దాగుందో, ప్రేమకు మరింత రుచినిచ్చే అందమైన అనుభూతి ఈ అలక అన్నారు. నైస్. అలక అందమైనదే కానీ దానికి చిన్న హద్దు మంచిదే. అలా లేనప్పుడు అందులో సున్నితత్వం ఉండదే. అలకలో ఆడవారిది అందవేసిన చేయి. ఇప్పుడు అప్పుడప్పుడు మగవారు అలుగుతున్నారు, ఏదైనా హద్దు మించకూడదు అంటున్నారు కీర్తన మధురవాడ. కీర్తన గారు కాస్త విసిగారా, హద్దు మించారా ఎవరైనా? బాగుందండి. బాలుడు పలకపై అలిగి కొట్టాడు నేలకేసి, వాన అలకతో పలకలేని చినుకులతో చిన్నబోయింది. రాఘవేంద్రారెడ్డి, విజయ్, సురేష్, రాజు, చందు, కాకినాడ నుంచి. బాగుందండి. అలక అలకన్నది ఒక క్షణమే కనుక అమ్మలాంటి చూసుకునే భార్య ఉంటే అలక ఒక ముద్దుతో, ఓకే, ముద్దతో, ముచ్చటతో అలక తీరిపోతుంది అంటున్నారు రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి. సూపర్ అండి మీరందరూ, గ్రేట్, మంచిగా పంపించారు. ఇప్పుడు మీ అందరికోసం అలనాటి ఆపాత మధురం, అలిగిన వేళనే చూడాలి అనే పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

చివరగా అలిగిన నీ ముఖం చూస్తుంటే దిష్టి తీయాలనిపిస్తుంది. చిన్నగా ముడిపడిన నీ ముక్కు పుడకపై ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఈ అలక వెనుక ఉన్నది కోపం కాదు, నాపై నీకున్న అమితమైన ప్రేమ. నువ్వు చూపే ఈ బుజ్జి నటనకు నా హృదయమే నీకు బానిస. నాపై అలక ఇక చాలు, కలిసిపోదాం రా ప్రియా. ఇంకా బాగుందండి, చక్కగా రాశారు. హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. ఓకే, అందరి సా కవితలు చదివేసినట్టేనా? ఇంకా ఒకటో రెండో మిస్ అయిపోతే కాస్త కన్సిడర్ చేయండి, ఓకేనా? మీ అందరి కోసం మొగుడు, పెళ్ళం, ఓ దొంగోడు సినిమా నుంచి ఓ అలక పాట.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య

0: बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया। बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ది చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
0: పీఎం స్వనిధి యోజన यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है। बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी।
1: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈ రోజు మాట్లాడుతూ, దీనికోసం విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట

0: వికసిత భారతాయ మాదక ముక్త యువాభియానం కృత్స్నేహి దేశే ద్రుతగత్యా సంవర్ధతే. అద్య ప్రాతః ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్య కార్యక్రమే స్వవిచారాన్ ఉపస్థాపయన్ శ్రీ మోదీ సంతోషం ప్రాకటయతి యత్ వ్యసనముక్త యువకానాం మాదకముక్త భారతస్య చ లక్ష్యయుక్తం ఇదం అభియానం కేవలం ఔపచారికం నాస్తి, అపితు బహవః జనాః విశేషతః యువానః మహత్యా సంఖ్యయా అస్మిన్ సంయుజ్యంతే.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: ప్రధానమంత్రి న్యవేదయత్ యత్ మాదక ద్రవ్య వ్యసనం కేవలం ఏకం జనం నగ్రసతే అపితు సమగ్ర పరివార సమాజశ్చ అస్య దుష్పరిణామాన్ భుంక్తే. సహ తేషాం సర్వేషాం భూరిశః ప్రశంసాం కృతవాన్ యే మాదక విరోధి జాగరూకతాం ప్రసారయంతి అథ చ మాదక ద్రవ్యేన పీడితానాం సహాయతాయై అగ్రే ఆగచ్చంతి.
1: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं? क्या हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो? क्या स्टूडेंट्स और थिएटर ग्रुप्स दिल को छू लेने वाले शॉर्ट प्लेज लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो? हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है. मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले.
0: ప్రధానమంత్రి అవదత్ యత్ పీఎం స్వనిధి యోజనా మాధ్యమేన లక్షశః మహిళాః నూతనం సామర్థ్యం ప్రాప్నువంతి. సః అకథయత్ యత్ మహిళా సశక్తీకరణస్య అస్మిన్ ఉపక్రమే యావతి చర్చా భవేత్ తావతి న దృశ్యతే. శ్రీమోదినా స్పష్టీకృతం యత్ పీఎం స్వనిధి యోజనాయాః లాభార్థిషు ప్రాయః 44% మహిళాః సంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానిం ఆకాశవాణితః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ స్వచ్ఛతాయాం బహవో గుణాః భవంతి. సహ అవదత్ యత్ యదా కస్యచిత్ స్థానస్య స్వచ్ఛతా సంకల్పః జనసామాన్యస్య స్వకీయ సంకల్పః భవతి తదా సహ తస్య స్థానస్య సమగ్ర స్వరూపమేవ పరివర్తయతి.
1: देश के अलग अलग हिस्सों में स्वच्छता के लिए ऐसे प्रयास हमें निरंतर प्रेरणा देते हैं. उत्तर प्रदेश के रामपुर में एक गांव है पटवाई. वहां आकाश और रोहन नाम के दो दोस्तों ने देखा कि उनके आसपास का इलाका गंदगी से भर गया है. बस फिर क्या था, आकाश और रोहन ने कचरे के बैग उठाए और सफाई के लिए निकल पड़े. धीरे धीरे दूसरे युवा भी उनके साथ जुड़ने लगे. एक टीम भी बन गई जिसका नाम है क्लीन अप पटवाई. ये युवा अब तक 4 गंगा घाटों को साफ कर चुके हैं.
0: శ్రీ మోదీ అవదత్ యత్ అద్య దేశస్య కన్యానాం స్వప్నాః భూమేః ఆరభ్య అంతరిక్షం యావత్ విస్తీర్ణాః. సః అసూచయత్ యత్ భారతం సమగ్ర విశ్వస్మాత్ సహస్రశః కన్యాః ఏకత్ర ఆనయతి యాః ఏతాదృశాన్ స్వప్నాన్ పశ్యంతి. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ అస్య ఉపక్రమస్య నామ మిషన్ శక్తి సెట్ ఇత్యస్తి యేన 68 ద్వాదశసహస్రం ఛాత్రాః నూతనోన్మేష క్షేత్రే ఉపగ్రహ ప్రౌద్యోగికీం జ్ఞాతుం అవసరం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి ముంబై నగరస్థేన కృష్ణశేషాద్రి ఇత్యమునా సహ సంభాషణం అకరోత్ యేన www.bharatrajya.com ఇతి ఏకం విశిష్టం వెబ్ ఫల్కం నిర్మితం. అనేన వెబ్ ఫల్కేన కస్యాపి వర్షస్య చయనేన జనాః సహజతయా జ్ఞాతుం శక్నువంతి యత్ తస్మిన్ కాలే భారతస్య కస్మిన్ భాగే కస్య శాసకస్య శాసనమాసీత్. శ్రీ మోదీ అవదత్ యత్ అస్మిన్ వర్షే వందే మాతరం ఇతి గీతస్య సార్ధశతమీ జయంతి వర్తతే, అతః ఇదం వర్షం ఇతోప్యధికం విశిష్టం మహత్వమావహతి.
1: తిరంగ కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపత్ తిరంగా కే జరియే

0: मृतवपुं संप्राप्यन्ते। अस्यां घटनायां सार्ध द्विसहस्र जनाः विलुप्ताः सन्ति। संकटस्य पंचमे दिने साहाय्योद्धार कर्मचारिणः द्रुतगत्या विलुप्तानां अन्वेषणाय कार्यं कुर्वन्ति। महिलानां एशिया चषक 20-प्रति-20 क्रिकेट चषक श्रृंखलायां अद्य भारतीय महिला दलं थाईलैंड दलेन सह क्रीडिष्यति। इयं स्पर्धा दुबई नगरे भविष्यति। भारतीय समयानुसारेण रात्रौ 8:30 स्पर्धा आरप्स्यते। दलनायिकायाः हरमनप्रीत कौर इत्यस्याः नेतृत्वे भारतं प्रतियोगितायां स्वस्य अभियानस्य आरम्भं करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరికాయిదో అలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు మిక్స్డ్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిక్స్డ్ మస్తీలో మనం ఫిల్మీ క్విజ్ ఆడుకుందాం. నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీరు వాటికి సమాధానం వాట్సాప్ ద్వారా పంపిస్తారు. మన వాట్సాప్ నంబర్ 6304767436. ఈ నెంబర్కి మీరు సమాధానం వాట్సాప్ చేయవచ్చు. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమిటంటే, శివమణి సినిమా ఉంటుంది కదా, శివమణి సినిమాలో ఆ సినిమాకి పంచ్ లైన్గా ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. స్టైల్గా హీరో ఆ నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ బాగా ఫేమస్ అయిపోయింది, ఆల్మోస్ట్ అందరికీ గుర్తుంది. మీకు కూడా గుర్తుందా? గుర్తుంటే ఆ నెంబర్ ఏంటో పంపించండి. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక మంచి పాట మీ అందరి కోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
7: శివమణి సినిమాలకు సంబంధించిన ఒక ఫోన్ నెంబర్ గురించి అడిగాను కదా, 9848022338. ఈ నెంబర్ పంపించారు బీసెట్టి సుమలత, ప్రశాంతి, ఓకే ప్రశాంత్, గంగాధర్, లోకేష్. ఓకే, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్ అండి. మీరు కూడా పంపించవచ్చు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, క్వశ్చన్ నెంబర్ 2, శివాజీ సినిమా ఉంది కదా, రజనీకాంత్ సినిమా, ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు చెప్పాలి అనుకుంటే మనకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: 102 FM రెయిన్బో సాగర్ కాయదు అలహించే కేటం అలకించు ఆనందించు అందరికి పంచు. మనమున్న కార్యక్రమం మిక్స్డ్ మస్తీలో మనం అడిగిన క్వశ్చన్ నెంబర్ 2కి సమాధానంగా ఎస్ శంకర్ శివాజీ మూవీ డైరెక్టర్ అని చెప్పారు బీసెట్టి సుమలత గంగాధర్. కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్. ఇదే ఆన్సర్ చెప్పారు వాసవి. కంగ్రాచులేషన్స్ శివాజీ సినిమా డైరెక్టర్ శంకర్ గారు. జంగారెడ్డిగూడెం నుంచి యాక శ్రీనివాసరావు రామలక్ష్మి పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఇప్పుడు చాలా టఫ్ క్వశ్చన్ అడిగేస్తాను, మీ ఇష్టం, మరి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి పంపించండి. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి అంటే, స్నేహం కోసం అనే సినిమా ఉంది కదా, ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? అలాగే అంతకంటే ముందుగా ఈ సినిమా తమిళ్లో తీశారు, అయితే తమిళ సినిమాకి డైరెక్టర్ ఎవరు? తెలుగు సినిమాకి డైరెక్టర్ ఎవరు? తమిళ సినిమా పేరేంటి? ఈ డీటెయిల్స్ మీకు తెలుసా? పంపించండి, ఇదే క్వశ్చన్, దీనికి ఆన్సర్ పంపించండి. ఏం పంపించాలి అంటే, తమిళ్ ఒరిజినల్ సినిమా నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ పంపించాలి. అలాగే తమిళ సినిమాకి డైరెక్టర్ ఎవరు, తెలుగు సినిమాకి డైరెక్టర్ ఎవరు, ఈ 3 ఆన్సర్స్ మీరు పంపించండి. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక మంచి పాఠం మీ అందరికోసం వస్తుంది, వింటూ ఆ ఫ్రెండ్షిప్ని ఫీల్ అవ్వండి.

స్నేహం కోసం ఈ సినిమా 1999లో రిలీజ్ అయింది. అంతకంటే ముందుగా ఇదే సినిమా 1998లో తమిళ చిత్రం నట్పు కాగా అనే సినిమా పేరుతో తమిళ్లో ఒరిజినల్గా రిలీజ్ అయింది. అందులో ఆర్ శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేశారు. తెలుగులో రీమేక్ చేశారు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయంతో మెప్పించారు. రెండు వర్షన్లకు కూడా కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సో వీటికి సంబంధించి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. మునగపాకు నుంచి ఆడారు నాగేశ్వరరావు గారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బీసెట్టి సుమలత, గంగాధర్, లోకేష్ వీళ్ళు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరో టైప్ చేస్తూ ఉన్నారు. మహేంద్ర, గణేష్, వరలక్ష్మి. ఓకే, మీరు కూడా రైట్ ఆన్సర్. స్నేహం కోసం సినిమాకి డైరెక్టర్ కెఎస్ రవికుమార్ అన్నారు. యాకా శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్స్ మీరు అందరూ కరెక్ట్గా పంపించేశారు. ఇప్పుడు చివరగా ఇంకో ప్రశ్న అడుగుతాను, ఏంటంటే సోగ్గాడే చిన్న నాయన సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుందండి, సూపర్. అసలు సినిమాకి మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ ఉండడం వల్లే సినిమా హిట్ అయిందేమో అనిపించింది నాకైతే. అయితే ఆయన పేరు కాస్త విచిత్రంగా ఉంటుంది. ఆయన పేరు ఆ సినిమాలో ఏంటి చెప్పాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ఆ సినిమా నుంచి మీ అందరి కోసం ఒక మంచి పాట.

ఓకే, ఆ సినిమాలో సోగ్గాడే సిన్ని నాయన సినిమాలో బ్రహ్మానందం గారి పేరు ఆత్మానందం, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారు, రకరకాల సమాధానాలు ఇస్తారు, ఆ సమాధానాలు విని హ్యాపీగా వెళ్ళిపోతారు. అయితే ఫైనల్గా స్టోరీ ట్విస్ట్ అవడానికి కూడా ఆయన మాట్లాడిన ఆత్మలతో మాట్లాడిన వివరాలు ఉపయోగపడతాయి. గ్రేట్, నైస్. అయితే ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ పంపించారు? మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. మునగపాకు నుంచి అడారి నిర్మల, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. బీసెట్టి సుమలత, గంగాధర్, లోకేష్, కేతిరెడ్డి, జయలక్ష్మి, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. శ్రీను నర్రా, డాబా గార్డెన్స్ నుంచి. ఈశ్వరరావు, జగన్నాథపురం నుంచి, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. జనకుల సత్యనారాయణమూర్తి, సుందరపల్లి నుంచి, రైట్ ఆన్సర్. అందరూ రైట్ ఆన్సర్ అయినండి, సూపర్. మీరందరూ యాకా శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మనం ఒక మంచి పాటతో ముగించేద్దాం.

కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఫామ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఇంటి తోట ఏడాది పొడవునా కూరగాయల కోట. విశాఖపట్నం ఉద్యాన అధికారి శ్రీమతి భాను పుష్ప లీలావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. ఏడు గంటల 45 నిమిషాల నుంచి క్రికెట్, ఇండియా వర్సెస్ థాయిలాండ్ దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉంటుంది. ఆ కార్యక్రమం మనకి లైవ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక యాప్స్లో మాత్రం మన రెగ్యులర్ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. 7:45 మెలోడీ మ్యాచ్, 8 మనసులో మాట తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 10 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ, రాఘవేంద్ర ప్రశాంత్ వయోలిన్,

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయ జయ ప్రియ భారత బృందగానం, రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తిరంజని మహామృత్యుంజయ స్తోత్రం సుబ్రహ్మణ్య అష్టకం. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ ఎంవివిఎస్ ప్రసాద్. 6:35 పొలం పనులు ట్రైకోగ్రామ కంద్రీగలు వ్యవసాయంలో ఉపయోగాలు. తెలుగులో ప్రాంతీయ వార్తలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఉదయ సమీరాలు. నేటి మాటలో భాగంగా ఆరుద్ర కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకు, ఇంకా నవల రచయిత, వారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. ఇంకా బాపు చిత్రకారుడు, సినీ దర్శకులు, వారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. ఇంకా శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు. హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు, శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగం. ఇంకా పుష్పాంజలి సమాచారవాణి. ఎనిమిది 30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం. 8:59 నుంచి పాటల పల్లకి, మీరు కోరుకున్న సినిమా పాటలు.

10 గంటలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై స్పెషల్ ప్రోగ్రాం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

11 గంటలకు మధురిమ చిత్రగీతాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. కార్మికుల కార్యక్రమం. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియాకప్లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: पीएम स्वनिधि योजना के लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్ కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు

0: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారి సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఆర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత రూప్సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల T20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏ

0: ఈ ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఫార్మ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఇంటి తోట ఏడాది పొడవునా కూరగాయల కోట. విశాఖపట్నం ఉద్యాన అధికారి శ్రీమతి భాను పుష్ప లీలావతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.
2: వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు, ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ. ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఇంటి ఆవరణ చిన్నదైనా, సంకల్పం పెద్దదైతే సంవత్సరం పొడవునా ఆరోగ్యకరమైన కూరగాయల్ని మనమే పండించుకోవచ్చు. చక్కని సలహాలు, విలువైన సూచనలు మనకి అందించడానికి జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీమతి భాను పుష్పలీలావతి గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు. మరి వారితో చాలా విషయాలు మనం ఈ రోజైతే తెలుసుకుందాం. భానుగారు నమస్తే అండి.
7: నమస్తే అండి.
6: ఈ రోజైతే గనక మాకు చాలా ప్రశ్నలున్నాయి, మీరు ఆన్సర్ చేయాల్సింది. సంవత్సరం పొడవునా కూరగాయలు అందుబాటులో ఉండాలంటే ఎలా మనం ఒక ప్రణాళిక అంటే ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి?
7: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి కాయగూరల నాణ్యత ప్రమాణాల మీద మనకి ఎటువంటి సందేహాలున్నా, ఏదైనా అటువంటి పెస్టిసైడ్స్ వాడుతున్నారని అనుమానాలున్నా, మనము మన ఇంటిలోనే డాబాలో గానీ బాల్కనీలో గానీ చక్కగా కాయగూరలు పెంచుకోవటం అన్నది చాలా ఆరోగ్యకరమైన

0: విషయము. అలాగే మనకి కూడా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి మనకి దొరుకుతాయండి. అయితే ఇప్పుడు మనకి డాబా గానీ బాల్కనీలో గానీ కాయగూరలు పెంచుకోవాలి అంటే ముందుగా మనకున్న ప్రదేశంలో, అయితే డాబా గానీ లేదా బాల్కనీలో గానీ ఎండ ఎంత పడుతుంది అన్నది ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే కొన్ని ఆకుకూరలకి కొంత 3 నుంచి 4 గంటలు ఎండ పడితే సరిపోతుంది, లేదు కొన్ని తీగజాతి కాయగూరలకి 4 నుంచి 5 గంటలు ప్రత్యక్ష ఎండ అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది అవసరం అయి ఉంటుంది. కాబట్టి మనకున్న ప్రదేశంలో ఎంతవరకు మనకి ఎండ పడుతుంది అనే దానిని బట్టి మనము మన కాయగూరల ప్రణాళిక అన్నది సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ప్రస్తుతము పెరుగుతున్న నగర జనాభా దృష్ట్యా మనం అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళమైతే 4 కుటుంబం ఉంటే వారికి ఒక వారానికి ఎన్ని రకాల కాయగూరలు పడతాయి అనే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఒక నాణ్యమైన అర్బన్ ఫార్మింగ్ బాల్కనీలో మిద్దె తోటలు అనేవి చాలా మంచిగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి.
1: అంటే కూరగాయ మొక్కలు గాని ఏ మొక్కలైనా పెరగడానికి సూర్యరశ్మి అనేది చాలా అవసరమా?
0: చాలా అవసరం అండి. ఎందుకంటే మనకి సూర్యరశ్మిలోనే మొక్కలు అనేవి పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. మనందరికీ తెలిసినదే కిరణజన్య సంయోగ క్రియ అంటాము, ఫోటోసింథసిస్. ఈ ప్రాసెస్ జరగడానికి మనకి ఎండ, సన్లైట్ అన్నది చాలా అత్యవసరం.
1: ఇక తదుపరి అంశానికి వెళ్లే ముందు ఒక మంచి పాట అయితే గనక మనకి వీణుల విందుగా వచ్చేస్తుంది. లెట్స్ ఎంజాయ్.

పడవే చాలు, ఇటు పెర్మనెంట్ నన్ను చేశారు. అట్టు అట్టు పెద్దదట్టు, ఆ ఉల్లిపాయ పెద్దదట్టు, ఉప్మాతో జత పెట్టు, పల్చెట్టితోటి కలేసి పట్టు. అట్టు అట్టు పెద్దదట్టు, ఆ ఉల్లిపాయ పెద్దదట్టు. నిన్ను చూచి నీ అందం చూచి, తుర తురమను నీ చూపులు చూచి. అవును, నిన్ను చూచి నీ అందం చూచి, తుర తురమను నీ చూ

0: పట్టిని సవాల్ తీపురు పట్టిన సిద్ధహస్తుడను గరిట పట్టిన కళాకారుడను.
1: అబ్బో చాలా దూరం వచ్చింది.
0: తీపురు పట్టిన సిద్ధహస్తుడను గరిట పట్టిన కళాకారుడను. కూరగాయలా పని పడతాను, కూర్చోబెట్టి తినబెడతాను. అట్టు అట్టు పెసరట్టు, ఆ ఉల్లిపాయ పెసరట్టు, ఉప్పాతో జత పెట్టు, పల్చెట్టి తోటి కలేసి కొట్టు, అట్టు

0: ఎందుకు నీ కోలడాయి,
1: మాటలు పోటలు దాటు,
0: నువ్వు నేర్పిన ఈ అలవాటు, రాజుల చేతులు కలిసినప్పుడే కమ్మర కుదురు కాపాటు. అట్టు అట్టు పెద్దదట్టు, ఉల్లిపాయ పెద్దదట్టు, ఉప్మాతో చెత పెట్టు, బల్చట్నీ తోటి కలేసి కొట్టు. అట్టు అట్టు పెద్దదట్టు, ఉల్లిపాయ పెద్దదట్టు.
2: బాగుందండి. మరి ఏ కాలంలో ఏ కూరగాయలు వేస్తే మనకి సంవత్సరాంతం కూడా అన్ని కాలాల్లోని మనకి కూరగాయలు అనేవి కొనుక్కోకుండా లభ్యమవుతాయి?
3: చాలా మంచి ప్రశ్న మేడం గారు. అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా మనకి ఆరోగ్యపరమైన దృష్ట్యా పెరిగే పిల్లలు కానీ వృద్ధులు కానీ మనం కానీ ఎప్పుడు మనం కాయగూర అనేది కొనుక్కోకుండా మనము ఇంట్లో

0: ఫ్రెష్గా పండించుకొని తినాలి అంటే గనక ఖచ్చితంగా ఏ కాలంలో ఏ పంట అనేది ప్రణాళిక అత్యవసరం అండి. అలాగే గోంగూర ఇవన్నీ కూడా సంవత్సరం పొడుగునా కాయగూరలు ఒక కుటుంబానికి అందుబాటులో ఉండాలి అంటే ప్రజెంట్ మనము కాలానికి అనుగుణంగా కాయగూరలని పెంచుకోవటం అన్నది చాలా అవసరము. ఇప్పుడు మనకి వర్షాకాలము జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంగా పరిగణిస్తాం కాబట్టి ఈ వర్షాకాలంలో మనకి అన్ని రకాల తీగజాతి కాయగూరలు, పచ్చిమిర్చి, అలాగే గోంగూర, వంకాయ ఇటువంటివి నాటుకోవచ్చండి. అలాగే మనకి చలికాలంలో అయితే ఇప్పుడు ఎక్కువగా అందరూ బయట యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయనే కాయగూర అయినటువంటి బ్రకోలీ కానీ, క్యాప్సికం కానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత టమాటో కూడా మనకి చలికాలంలో పెంచుకోవటానికి అనువుగా ఉంటుంది. వేసవికాలం వచ్చేపాటికి ఎక్కువగా ఎండలు ఉంటాయి కానీ మనము మిద్దె తోటలు అన్నప్పుడు నీరు మనము ఇవ్వగలం కాబట్టి ఆకుకూరల్ని అలాగే మనకి చిక్కుడు జాతి మొక్కలు ఏవైనా కూడా మనకి ఈజీగా, అలాగే బెండ కూడా కొంత ఎండని తట్టుకొని పెరిగే మొక్కలు కాబట్టి ఇటువంటి వాటిని మనము పెంచుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనకి కాయగూరలు అనేవి అందుబాటులోకి వచ్చే విధంగా మనం మిద్దె తోటలు అనేవి పెంచుకోవచ్చండి.
1: సీజనల్ గా తినొచ్చు,
0: సీజనల్ గా మనకి ఏది అవసరమో అది పండించుకొని తినటానికి కూడా మనకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కూడా మనకి ఉంటుంది మేడం.
1: క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ చలికాలంలో వేసుకుంటే ఇప్పుడు చిక్కుడు జాతి గాని లేకపోతే బెండ గాని వంకాయ గాని ఇలాంటివన్నీ కూడా సమ్మర్లో
0: వేసుకోవాలి.
1: బాగుందండి. విత్తనాలు నాటడం దశల వారీగా ఎలా నాటుకోవాలి, విత్తనాలు వాటి ప్రయోజనాలు అనేవి ఎలా ఉంటాయంటారు?
0: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి రైతులు వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో పంటనంతా ఒకేసారి నాటుకుంటారు. దీనివల్ల ఏంటంటే రైతుకి ఒకేసారి పంట వస్తుంది, ఆ వచ్చిన పంట మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. అదే మనము కుటుంబ అవసరాల దృష్ట్యా మిద్దె మీద కానీ బాల్కనీలో కానీ తోటలు లేదా కాయగూరలు పెంచినప్పుడు మనం అన్ని రకాల కాయగూర ఒకేసారి పెంచడం వల్ల మనకి ఎక్కువగా పంట వచ్చినప్పుడు మనకి అది వృధాగా పోతుంది. అందువలన అలా కాకుండా దశల వారీగా విత్తనాలు నాటుకోవడం అంటే ఇందులో చిట్కా ఏమీ లేదండి. ఇప్పుడు మనకి ఈ టమాటా పెంచుకోవాలి అనుకుంటే మనము ఒక 10 నుంచి 20 మొక్కలు నాటుకోవాలి. నాటుకోవటం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా టమాటా మనకి మన కుటుంబానికి సరిపోయేంత దిగుబడి వస్తుంది. అయితే 20 మొక్కలు ఒకేసారి నాటాలి అంటే మనకి ఇంటిలో కానీ బాల్కనీలో కానీ అంత స్థలం ఉండకపోవచ్చు. మరియు 20 మొక్కలు ఒకేసారి నాటడం వల్ల పంట అంతా ఒకేసారి చేతికి వస్తుంది కాబట్టి మనము వాడేదానికన్నా వృధా ఎక్కువ పోతుంది. అందువల్ల ఏంటంటే టమాటా మొక్కలు ఒక 5 నుంచి 6 టమాటా మొక్కలు 10 రోజులు 10 రోజుల వ్యవధిలో నాటుకోవాలి. ఇలా నాటుకోవటం వల్ల ఏమవుతుందంటే మొదటి దఫా నాటిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పంటకాలం పూర్తయ్యే టైంకి రెండవ దఫా మొక్కలు మనకి చేతికి అందుతాయి. మరియు ఇంకొక ఉపయోగం ఏంటంటే మనం ఇలా దశల వారీగా కొంత 10 నుంచి 15 రోజులు గ్యాప్ ఇచ్చి నాటటం వల్ల పంట కూడా ఒకటి మొక్క దశలో, ఒకటి పూత దశలో, ఒకటి పండు దశలో ఉండటం వల్ల వచ్చే పురుగులు తెగుళ్ళు బాధ కూడా చాలా వరకు తగ్గుతుందండి. అలాగే వంకాయ కానీ బెండ కానీ ఈ ఆకుకూరలు అయితే మనము ఒక చిన్న చిన్న ట్రేల్లో ఒక వారంకి ఒక ఆకుకూర నాటుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మొదటి వారం మనం తోటకూర వేసుకుంటే తోటకూర చాలా ఇమీడియట్గా మనకి జర్మినేషన్ వస్తుంది. రెండో వారానికి తోటకూర మన ఇంటి లింపాదికి సరిపోతుంది. రెండో వారం మొదటి వారం సోమవారంలో మనము ఒక మెంతికూర నాటుకుంటే అది ఈ తోటకూర మనం తిని అయిపోయే టైంకి మెంతికూర మనకి అందుబాటులోకి వస్తుంది. అలాగా ఆకుకూరలను కూడా ఒక 5 రకాల ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మెంతికూర, అలా కొత్తిమీర ఇటువంటివి మనము వారం వారము స్కూల్ టైం టేబుల్ లాగా ఈ వారం ఇది ఈ వారం ఇది అని నాటుకుంటే మనకి త్రూ అవుట్ ఇయర్ సీజన్ అంతా కూడా హెల్దీ వెజిటేబుల్స్ అనేవి మనము మన చేతులతో మనమే పండించి తినటానికి అవకాశం ఉంటుందండి.
1: మంచి ప్రణాళిక చెప్పారండి భాను లీలావతి గారు. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఇప్పుడైతే గనక మట్టి అంటే మొక్కకి ఈ మట్టి సారం అనేది చాలా అవసరం. సంవత్సరం పొడవునా ఈ మట్టి సారాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి సేంద్రియ ఎరువులు పోషకాలు మొక్కకు ఉపయోగించాలంటారు?
1: ఇప్పుడు మనకి అందరికీ తెలిసినదే, మట్టి ఏదైతే నాణ్యతగా ఉంటుందో ఆ మట్టి నాణ్యత మీదే మన మొక్క ఎదుగుదల అన్నది ఆధారపడి ఉంటుంది. పైకి వచ్చేపాటికి మన వ్యవసాయం అంతా కూడా కుండీలు లేదా గ్రో బ్యాగుల్లోకి మాత్రమే మనము పరిమితం చేయబడతాం. అయితే దీనికి మనము మొదటగా ఏంటంటే సాంప్రదాయమైన మట్టిని వాడటం వలన బరువు పెరుగుతుంది. మనం ఇప్పుడు మిద్దే బాల్కనీ వ్యవసాయం అంటూ అనుకుంటున్నాం కాబట్టి దీనిలో ఏంటంటే సాంప్రదాయ మట్టికి బదులుగా కోకోపీటు, వర్మీ కంపోస్టు ఇటువంటి ఎన్రిచ్డ్ మెటీరియల్స్ అంటే ఇందులో పోషకాలతో పాటు మన మొక్కలు పెరగడానికి అవసరమైన మీడియా ఉంటుంది కాబట్టి, అలాగే మనకి తక్కువ బరువు కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి మిశ్రమాలతో మనము కోకోపీటు, వర్మీ కంపోస్టు, బాగా చివికిన పశువుల గెత్తంతో మనం పాటింగ్ మిక్స్చరు అంటే మనం ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నామో ఆ మట్టిని తయారు చేసుకోవటం వల్ల మనకి నాణ్యమైన మొక్కలు రావటానికి, అలాగే మనము పరిమితమైన స్థలంలో పెంచినప్పుడు ఎక్కువ పోషకాలున్న మాధ్యమం ఉంటే ఎక్కువ దిగుబడి కూడా రావటానికి అవకాశం ఉంటుందండి.
0: మరి మట్టి అంటే గనక ఒక మిక్చర్ అంటే దాంట్లో అన్ని రకాల పోషకాలు మొక్కకు అందేటట్టు ఉండి అంటే ఎందుకు అని అంటే ఈ నగర ప్రాంతాలలో ఎక్కువగా మనం పాట్స్లో అంటే కుండీల్లో వాటిలో పెంచుకుంటున్నాం కాబట్టి ఇలా ఉండాలి. మరి నీరు మొక్కకి చాలా అవసరమైనది. అంటే మీరు సూర్యరశ్మి గురించి చెప్పారు, మట్టి గురించి చెప్పారు, నీరు నీటిని ఆదా చేస్తూనే మంచి దిగుబడిని పొందడానికి మరి నగరవాసులు ఏ విధంగా చేస్తే ఆ పద్ధతులు గాని పాటించాల్సిన పద్ధతులు గాని చెప్పండి.
1: మనం ఏమనుకుంటాము అంటే ప్రతిరోజు మొక్కకి నీరు ఇవ్వాలి, లేదు ప్రతిరోజు మనము ఉదయము సాయంత్రము నీరు పెట్టాలి. ఇటువంటి అపోహల వల్ల సూర్యరశ్మి ఎంత అవసరమో నీటి యాజమాన్యం కూడా మన మొక్కలు ఎదగడానికి అంతే అవసరము. దీనికి ఏంటంటే మనకి నీరు ఎప్పుడు పెట్టాలి అంటే మనకి ఒక మెథడ్, ఇంటిలో మనము చెక్ చేసుకునే మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వర్మీ కంపోస్టు లేకపోతే కోకోపీటు పాటింగ్ మిక్చర్లో మనం ఏదైతే వేస్తున్నామో మనం నీరు పెట్టే ముందు ఆ మిశ్రమాన్ని ఒక 1 ఇంచ్ లోపలికి మనము తట్టి చూస్తే పైన పొడిగా ఉన్న లోపల అనేది మనకి చెమ్మ తడితనం ఉంటే గనక అప్పుడు ఎప్పుడూ కూడా మొక్కకి నీరు పెట్టవలసిన అవసరం లేదు. అయితే ఈ నీరు కూడా ఎప్పుడు పెట్టాలి అంటే ఉదయం పూట 8 నుంచి 9 గంటల లోపు, అంటే సూర్యరశ్మి ఎక్కువగా మొక్కకి చేరే లోపు మనం నీరు పెట్టడం వల్ల మనం పెట్టే నీరు మొక్క అన్నది చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఉదయం ఆఫీసులకు వెళ్ళిపోయే టైంలో పెట్టకుండా సాయంత్రం వచ్చి నీరు పెట్టడం వలన ఏమవుతుంది అంటే మనకి సాయంత్రం ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట ఈ తేమ శాతం పెరగడము, అలాగే మనం మొక్కకి నీరు కూడా వేసినప్పుడు ఇంకా ఎక్కువ తేమ పెరిగి వేరుకుళ్ళు వచ్చి మనకి మొక్కలు చనిపోయే అవకాశాలు లేదా దాని ఎదుగుదల అనేది తగ్గుముఖం పట్టే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నీటిని చాలా సమర్థవంతంగా అవసరమైనప్పుడు ఇవ్వటం వల్ల మొక్క చాలా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుందండి.
0: ఇప్పుడైతే కనుక ఒక చాక్ మనల్ని అలరిస్తుంది.

0: మరి ప్రతి ఇంట్లో చిన్న కిచెన్ గార్డెన్ ఏర్పాటు అవ్వాలంటే ప్రజలు ఎవరైనా కూడా ఈ రోజే ప్రారంభించాల్సిన మొదటి అడుగు ఏంటంటారు?
1: నాణ్యమైన కాయగూరలు పెంచుకోవటానికి నగరవాసులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎండ తగిలే ఒక బాల్కనీ అనేది చాలా అవసరం అండి. అలాగే ఇండివిజువల్ హౌస్ ఉండే వాళ్ళకి మేడ మీద కూడా చాలా అనువుగా ఈ మిద్దె తోటల పెంపకం చేపట్టడానికి అనువుగా ఉంటుందండి.
0: ప్రతి ఇంట పచ్చదనం, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం. మరి ఈ చక్కని సమాచారాన్ని మనతో పంచారు హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీమతి భానుపుష్పలీలావతి గారు. భానుపుష్పలీలావతి గారు, మరి ఈ సమాచారం అంతా మాకు పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. శ్రోతలు, మరి మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం. అర్బన్ ఫార్మింగ్ ప్రారంభించాలి అనే వారికి మీరు చెప్పే ముఖ్యమైన సూచనలు ఏవైనా, బెస్ట్ 3 చెప్పండి.
1: ముఖ్యంగా మనకి ఈ మిద్దె తోటల వ్యవసాయం గాని లేదా బాల్కనీ మీద గాని మొక్కలు కాయగూరలు పెంచుకోవాలనుకునే వాళ్ళకి ముఖ్యమైన మొదటి సలహా ఏంటంటే చిన్నగా ప్రారంభించటం. ఏదో మనము డాబా మీద కాయగూరలు పెంచుదామని ఒక 50-60 కుండీలు పెట్టేసుకొని దానిలో అన్ని రకాల విత్తనాలు వేసుకొని ఎటు ఏ పంట ఎలా పెరుగుతుందో అవగాహన లేకుండా ఉండే కన్నా మొదట ఒక 4 నుంచి 5 కుండీలు కానీ లేదా ప్లాస్టిక్ ట్రేలలో కానీ మొదలు పెట్టడం. అందులో కూడా తేలికగా పండే పంటలైనటువంటి ఆకుకూరలతో ముందుగా మొదలు పెట్టడం, అలాగే పచ్చిమిర్చి ఇటువంటి మొక్కలు ఏంటంటే మనం వేసిన వెంటనే వస్తాయి, ఎటువంటి మేనేజ్మెంట్ లేకపోయినా కూడా మనకి చక్కగా కాపునిస్తాయి. కాబట్టి ఇటువంటి పంటలతో మొదలుపెట్టి అవగాహన వచ్చిన తర్వాత కాయగూరలు, తీగజాతి కాయగూరలు కానీ లేకపోతే టమాటా, వంగ, ఇటువంటి పంటలు, ఇవి ఎందుకంటే ఒక 5-8 నెలలు టైం పడుతుంది కాబట్టి ఇటువంటి పంటలకు వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైన మార్గం. మొదటిసారి ఎవరైతే మనకి మిద్దె తోటలు కానీ బాల్కనీలో కానీ పెంచాలి అనుకుంటున్నారో. అలాగే రెండవది ఏంటంటే మంచి నేల, మంచి మట్టి మిశ్రమం అన్నది చాలా అవసరం. ఇందాక మనము చెప్పుకున్నట్టుగా కోకోపీటు, అలాగే వర్మీ కంపోస్టు, అలాగే మన ఇంట్లో దొరికే వస్తువులు ఏవైతే ఉంటాయో, ఎగ్ షెల్స్ కానీ లేకపోతే బనానా తింటాము అది తిన్న తర్వాత ఆ వాటర్ వేయటము, అవి ఏంటంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము చాలా నాణ్యమైన సాయిల్ ఎన్రిచ్మెంట్ చేయటం అంటాము. ఈ రకంగా చేసుకోవటం ఒకటి. మూడవది ఏంటంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాల పరిశీలన అన్నది మన

0: పెంచుతున్న మొక్కలకి చాలా అవసరం అండి. ఎక్కువ టైం కేటాయించలేకపోయినా ప్రతి ఒక్క రోజులో ఒక 10 నిమిషాలు మనం పెంచుతున్న మిద్దె తోట మొక్కల్ని పరిశీలించగలిగినట్లయితే మనము చాలా సక్సెస్ఫుల్గా ఈ మిద్దె తోటల్ని, కాయగూరల్ని అవి పెంచుకోవటానికి అవకాశం ఉంటుందండి.
1: చాలా చక్కగా వివరించారు భాను పుష్పలీలావతి గారు. ఇంటి ఆవరణ చిన్నదైన సరైన ప్రణాళిక, కాలానుగుణ పంటల ఎంపిక ఉంటే సంవత్సరం పొడవునా తాజా కూరగాయల్ని మనమే పండించుకోవచ్చు అనే మీ విలువైన సూచనలు, ఆచరణాత్మక సలహాలు అన్నీ కూడా మా ప్రజలందరికీ, అంటే మా శ్రోతలందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అని మరి హార్టికల్చర్ నిపుణులు శ్రీ భానుపుష్ప లీలావతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: ధన్యవాదాలు మేడం గారు. ఇటువంటి చక్కని ప్లాట్ఫామ్ లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న మాకు ఒక ప్లాట్ఫామ్ తోనే చాలా ఎక్కువ మంది శ్రోతలకి విలువైన సమాచారం చేరవేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మేమే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
1: ఫార్మ్ టు సిటీ ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మళ్లీ వచ్చే ఆదివారం సాయంత్రం 7:15 ఇదే ఎఫ్ఎం రెయిన్బో 102 MHz లో ఫార్మ్ టు సిటీతో మరో కొత్త అంశం, మరిన్ని విలువైన విశేషాలు, నిపుణులతో ప్రత్యేక ముఖాముఖీలు, ఆహ్లాదకరమైన పాటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
2: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
3: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే భారత్ వర్సెస్ థాయిలాండ్ మ్యాచ్ యొక్క ఆఫ్ ట్యూబ్ కామెంటరీని హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో వింటారు. అయితే ఈ ప్రసారం కేవలం రేడియో సెట్స్లో మాత్రమే వినిపిస్తుంది. మనకి యాప్లో మాత్రం రెగ్యులర్గా ప్రసారం జరిగే కార్యక్రమాలు వినిపిస్తాయి. మీరు యాప్లో వింటున్నట్టయితే మెలోడీ మ్యాచ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మెలోడీ మ్యాచ్లో భాగంగా ఇప్పుడు సాహసవేయుడు సాగర్ కన్య చిత్రం నుంచి ఓ మంచి మెలోడీ మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది, దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేష

0: సహ్యాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో

0: మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే, ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత చరిత్ర 2 కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే

0: మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పీఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పీఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పీఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా

రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా, అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన ముగ్గురు పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది.
నాగాలాండ్లోని

ఉఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి

ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినిలో భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు.

0: ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ

0: వేడుకలను ఉపరాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం, ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్టపతి స్పష్టం చేస్తూ, భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ,
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి, ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈరోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రతా కిట్లతో సహా డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు, పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈరోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సుమారు 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి.

0: గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: దేశ్ మే సైక్లింగ్ ఏక్ క్రేజ్ బన్ రహా హై, సండే ఆన్ సైక్లింగ్ ధీరే ధీరే ధీరే జనతా మే పేషన్ కే రూప్ మే కన్వర్ట్ హో రహా హై. సైక్లింగ్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్ హై, సైక్లింగ్ పొల్యూషన్ కా సొల్యూషన్ హై, సైక్లింగ్ ఫిట్ రహనే కా మంత్ర హై, సైక్లింగ్ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై. తో చలో హమ్ సబ్ యువా సాథియో దిన్ మే ఏక్ ఘంటే మొబైల్ యా కంప్యూటర్ కే స్క్రీన్ సే హట్ కే ఖేల్ కే మైదాన్ మే జాయే, సైక్లింగ్ కరే, ఖేలే ఔర్ అప్నే స్వయం కో ఫిట్ రఖే.
0: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్, ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు, అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,65,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాలు ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 2,73,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 2,65,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కి సంబంధించిన ఆంగ్ల హిందీ భాషల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. దీనిని రేడియో సెట్స్లో మాత్రమే వినగలరు. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య, అలాగే న్యూస్ ఎట్ నైట్ అండ్ మరియు ఇంకా స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

Spotlight. This is Akashvani. In the program Spotlight,

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. దీనిని రేడియో సెట్లో మాత్రమే వినగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం

0: లో ముందుగా రుద్రవీణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: చీకటమ్మ చీకటి ముసకైన చీకటి ఎచ్చనైన ఊసు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాలలో రవి వాసరిర్య అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర ప్రశాంత్ గారి వయలిన్ వాదనం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.